ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 5వ తారీఖు, సోమవారం, శుభోదయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ స్టూడియో క్లాకుల సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ వందనం కార్యక్రమం వింటున్నారు. ఇవాళ క్షేత్రదర్శనంలో ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. వైష్ణవాలయాల్లో శివుడు, శివాలయంలో విష్ణువు అత్యంత అరుదుగా దర్శనమిచ్చే దృశ్యం. కాకపోతే హరిహరులిద్దరూ ఒకే చోట మాత్రమే కాదు, ఒకే శిలలో దర్శనమిచ్చే అద్భుత దేవాలయం అది. అసుర సంహారం కోసం అర్ధనారీశ్వరులుగా వెలిసిన ఈ శివకేశవుల దేవాలయం ఎక్కడుంది? ఈ విశేషాలన్నీ ఇవాళ క్షేత్రదర్శనంలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని కార్యక్రమం వింటున్నారు. మరి శివకేశవులు రాక్షస సంహారం కోసం అర్ధనారీశ్వరుల మాదిరి ఒకే రూపంలో అవతరించిన దివ్యక్షేత్రమే హరిహరీశ్వర క్షేత్రం. మరి ఇలాంటి అరుదైన క్షేత్రం ఎక్కడుందో తెలుసుకుందామా? కర్ణాటక రాష్ట్రం దావనగరి జిల్లాలో హరిహర అనే ప్రాంతంలో ఈ హరిహర క్షేత్రం ఉంది. ఓ అసురుని సంహరించేందుకు శివుడు, శ్రీమన్నారాయణుడు అర్ధనారీశ్వరుల వాళ్లాగా ఒకే రూపంలో ఈ పవిత్ర క్షేత్రంలో వెలిసి ఉండటమే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. మరి పవిత్ర తుంగభద్రా నదీ తీరంలో వెలిసి ఉన్న ఈ ఆలయంలో అన్ని ప్రత్యేకతలే అంట. హరిహరేశ్వర క్షేత్ర స్థల పురాణం గాని ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం.

2 o'clock సమయం 6 గంటల 25 నిమిషాలు అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ లో క్షేత్రదర్శిని. ఈ హరిహరీశ్వర క్షేత్రంలో శివకేశవులు ఇద్దరూ ఒకే శిలలో కొలువై ఉండటం వెనుక ఒక పౌరాణిక గాథ కూడా మనకి తెలిసింది. పూర్వం గుహాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ఉండేవారంట. ఈ రాక్షసుడు శివకేశవుల నుండి తనకు మరణం లేకుండా బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. ఆ వరగర్వంతో ఈ రాక్షసుడు దేవతలను, ఋషులను, మునులను, మానవులను హింసిస్తూ ఉండేవాడు. అప్పటికీ అంటే ఎంత చేసినా గాని ఆగడాలు మితిమీరిపోవడంతో దేవతలు విష్ణుమూర్తిని శరణు కోరి కాపాడమని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు, శివుడు కలిసి ఒకే రూపంగా అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించి ఆ గుహాసురుణ్ణి సంహరించి తర్వాత శిలగా మారి స్వయంభూగా ఇదే క్షేత్రంలో కొలువై ఉన్నారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. మరి ఇంతటి ప్రత్యేకమైన ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

క్షేత్రదర్శిని వింటున్నారు. అయితే కొంతకాలానికి కర్ణాటకకి పరిపాలించే హొయసల రాజు అయిన రెండవ నరసింహ దగ్గర పనిచేసే పోల్వాలా అనే మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా కాలం గడిచిన కొద్దీ ఈ ఆలయాన్ని ఇతర రాజులు కూడా అభివృద్ధి చేశారు. అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని గర్భాలయంలో పీఠంపై ఒకే శిలలో కుడివైపు పరమేశ్వరుడు, ఎడమవైపు శ్రీ మహావిష్ణువు వెలిసి ఉండటం విశేషం. శివకేశవులు అర్ధనారీశ్వర రూపంలో వెలిసిన క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే కావడం వలన ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తూ ఉంటారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రదర్శిని కార్యక్రమంలో కర్ణాటక జిల్లా దావణగరే, కర్ణాటక రాష్ట్రంలోని దావణగరే జిల్లాలో ఉన్న హరిహర క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ అద్భుతమైన ఆలయాన్ని భక్తులు భక్తి పారవశ్యంతో దర్శిస్తూ ఉంటారు. శివకేశవులు ఒకే శిలలో వెలిసి ఉన్నారనడానికి నిదర్శనంగా ఈ ఏకశిలలో

కుడివైపుకు కనిపించే దేవతామూర్తి చేతిలో త్రిశూలం, ఎడమవైపు దర్శనమిచ్చే దేవతామూర్తి చేతిలో శంఖం కనిపిస్తాయి. అతి ప్రాచీనమైన విశిష్టమైన ఈ హరిహరేశ్వర క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మరి ఈ ఆలయంలో పార్వతీదేవికి ప్రత్యేకమైన మందిరం కూడా ఉంది. మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

హరిహరీశ్వర క్షేత్రంలో ఏడాది పొడవునా శైవ వైష్ణవ సాంప్రదాయాలను అనుసరిస్తూ విశేష పూజలు జరుగుతాయి. ఇక శివకేశవుల మాసంగా పిలిచే కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేష అభిషేకాలు, పూజలు, కార్తీక దీపోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ ఆలయం భక్తులతో సందడిగా మారుతుంది. ఆ సమయంలో హరిహరులిద్దరూ స్వయంభూగా ఏకశిలలో వెలిసి ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి ఏడాది పొడవునా భక్తులు తరలిరావడం విశేషం. మరి ఈ హరిహర క్షేత్రాన్ని సందర్శించి శివకేశవులను దర్శిస్తే ముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు.

ఇన్ని అద్భుతమైన విశేషాలున్నా ప్రత్యేకాలున్నా ప్రత్యేకతలున్నా ఈ కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో వెలిసిన ఈ హరిహరేశ్వర క్షేత్రం గురించి ఇవాల్టి క్షేత్ర రచన తెలుసుకుందాం. మరి ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ముందు కర్ణాటక చేరుకున్న తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి బస్సు సౌకర్యాలుంటాయి. మరి మనం కూడా వీలైతే ఈ హరిహరేశ్వర క్షేత్రాన్ని సందర్శిద్దాం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. పొద్దున లేవగానే వచ్చే తాజా చల్లని గాలి, కమ్మటి కాఫీ వాసన, ఇవన్నీ మన రోజును మరింత సూపర్గా చేస్తాయి కదా. సో మన డే టు డే లైఫ్లో ఆనందంగా శక్తివంతంగా ఉంచేది మన ఆరోగ్యం. ఉత్సాహంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే మనందరి ఇష్టమైన హెల్తీ మార్నింగ్స్ కి స్వాగతం. నేను మీ ఆచిరంజిత్. మరి మరిన్ని విషయాలు హెల్తీ మార్నింగ్స్ లో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

దేవుళ్ళు సినిమా నుండి ఒక సూపర్ హిట్ నంబర్ విన్నాం. చిత్ర, రాజేష్ పాడారు. మరి మనందరికీ పొద్దున లేచిన వెంటనే వేడివేడి కాఫీ టీ ఉండాల్సిందే కదా, అది ఎవర్ గ్రీన్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో హెల్తీగా ఉండాలని గ్రీన్ జ్యూసెస్ తాగడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. అండ్ ఈ గ్రీన్ జ్యూసెస్ తక్కువ ఖర్చుతో మనకి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడంతో ఇక అందరూ ఫాలో అవుతున్న ఈ హెల్తీ డ్రింక్స్ గురించి మన హెల్తీ మార్నింగ్స్ లో తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

FM Rainbow 101.9. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. సో గ్రీన్ జ్యూసెస్ తాగడం వల్ల డైజెషన్ నుండి స్కిన్ కేర్ వరకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట, అవేంటో తెలుసుకుందాం. కీరా, కొత్తిమీర, పుదీనా జ్యూస్ ని ఈ మూడు మన డైలీ లైఫ్ డైట్ లో కర్రీస్ లో పక్కా ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నమాట కదా. అన్ని కాలాల్లోనూ దొరుకుతాయి, కాస్ట్ కూడా తక్కువే. కీరదోస తక్కువ క్యాలరీస్తోనే ఎక్కువ పోషకాలు అందిస్తుంది. ఇంకా విటమిన్ సి కేలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్ వంటివి కూడా ఉంటాయి. అండ్ 90% మొత్తం నీరే ఉండడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా చేస్తుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. కొత్తిమీర, పుదీనా రెండింట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసి ఓవరాల్గా ఇమ్యూనిటీ పవర్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి ఈ మూడు కలిపి తాగితే అనమాట. సో ఈ జ్యూస్ తాగడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్. కాకపోతే వారానికి 5 సార్లు లేదంటే రోజుకి ఒక కీరా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంకా తెలుసుకుందాం ఎటువంటి జ్యూసెస్ తాగొచ్చు. ఈ హెల్తీ మార్నింగ్స్లో మనం రెడీ పెట్టామన్నమాట, తాగడమే లేటు. ఇదిగో ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది భారతీయుడు సినిమా నుండి. ఆ పాట తర్వాత నెక్స్ట్ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
3: Jashne Hyderabad. Savor the city's soul.
4: హెల్తీ మార్నింగ్స్ లో నెక్స్ట్ మనం చేసుకోబోయే అదే తెలుసుకోబోయే అలోవేరా పుదీనా జ్యూస్ గురించి తెలుసుకుందాం. సో అలోవేరాని మనం చాలా అవసరాలకి వాడుతుంటాం, లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ హార్ట్ కేర్ కి కూడా యూజ్ చేస్తారంట, తెలుసా? సో ఎసిడిటీ వల్ల వచ్చే గుండె మంటను తగ్గించేందుకు, ఇంకా బ్లడ్ షుగర్లు అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి అలోవేరా బాగా పనిచేస్తుందంట. కాన్స్టిపేషన్ తగ్గించడం, ఇంకా పుదీనా స్కిన్ కేర్ కి కూడా మంచిది. కాకపోతే ఈ జ్యూస్ తాగే ముందు అలోవేరా గ్రీన్ పార్ట్ అంతా తీసేసి ఆ జెల్ ని మాత్రమే వాడాలి. అండ్ అలోవేరా మన బాడీకి సెట్ అవుతుందో లేదో కూడా తెలుసుకున్నాకే ఈ జ్యూస్ ని మనం తాగొచ్చు, రైట్? ఇంకొక నెక్స్ట్ జ్యూస్ కూడా ఉంది, ఆ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్.

డాడీ సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత నెక్స్ట్ ఏంటి మనం తెలుసుకోబోయే జ్యూస్ ఏంటంటే సోరకాయ ఉసిరి కలిపి తాగే జ్యూస్ అనమాట. సో సోరకాయని పీల్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి జ్యూస్ చేయాలి. కాకపోతే జ్యూస్ చేసే ముందు అట్లా ఒక చిన్న ముక్క టేస్ట్ చేసి చేదుందా లేదా అనేది చెక్ చేసుకున్నాకే జ్యూస్ చేసుకోవాలి, లేదంటే జ్యూస్ అంతా పాడైపోతుంది అండ్ మన హెల్త్కి మంచిది కాదు కాబట్టి. సో ఈ జ్యూస్ కూడా డిహైడ్రేషన్ని లేకుండా చేస్తుంది. ఇంకా ఉసిరిలోని విటమిన్ సి మన చర్మ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి అండ్ మన గుండెకి కూడా చాలా మంచిది అనమాట. సో ఇది సోరకాయ ఉసిరి జ్యూస్. ఇంకా నెక్స్ట్ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకో

0: ఒకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో 7:36 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్. మరి తర్వాత ఇవాళ హెల్తీ మార్నింగ్స్ లో జ్యూసెస్ గురించి తెలుసుకుంటున్నాం, హెల్తీ జ్యూసెస్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు కీరా జ్యూస్ అనమాట. సో దీన్ని డిటాక్స్ జ్యూస్ అని కూడా పిలుస్తారు. కరివేపాకులో మెడిసిన్ గుణాలు, ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. ప్రెషర్ని కంట్రోల్ చేసే గుణం ఉండడం వల్ల కరివేపాకుని టీగా చేసుకుని తాగుతున్నారు. అది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. మన బాడీలో ఉండే కణాలకు హాని కలిగించే ప్రీ రాడికల్స్తో పోరాడే పాలిఫినాల్స్ అనే, అంటే కొత్తగా అనిపించవచ్చు ఇవన్నీ, ఆ పదార్థాలు ఈ ఆకుల్లో ఎక్కువగా ఉంటాయి. సో మనం బ్రెయిన్ ఇంకా నర్వ్ సిస్టమ్ కానీ హార్ట్ అండ్ కిడ్నీస్కి ఎంతో మేలు చేస్తుంది ఈ కరివేపాకు. అఫ్కోర్స్ దీన్ని కూరలో వాడతాం కదా, మళ్ళీ జ్యూస్ ఎందుకంటారా? కూరలో వేస్తే ఏం చేస్తామో నాకంటే మీకే బాగా తెలుసు కదా, తీసి పక్కన పెడతాం. ఇలా కీరాతో కలిపి జ్యూస్ తీసుకుని తాగితే అందులో ఉండే వైటమిన్స్ కానీ ఫైబర్ కానీ మినరల్స్ కానీ అన్ని డైరెక్ట్గా మన లోపలికి వెళ్తాయి, కాబట్టి అప్పుడు మనకి చాలా బెనిఫిషియల్ కదా. ఇంకా తెలుసుకుందాం నెక్స్ట్ జ్యూస్ ఏంటో ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడెంట్ క్లాక్లో 7:44 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు. సో ఇప్పుడు చెప్పబోయే మాటలు కొంచెం చేదుగా ఉండొచ్చు, ఎందుకంటే కాకరకాయ పేరెత్తితే చాలు, తినకపోయినా పర్వాలేదు కానీ చేదు ఫీలింగ్ వస్తుంది కదా. కానీ తీపి కంటే చేదే ఎక్కువ మేలు చేస్తుందని తెలుసు కదా. మనకి ప్రోవర్బ్స్ కూడా ఉంటాయి ఆ విధంగా. సో మన డైలీ పోర్షన్ ఆఫ్ విటమిన్ సి జస్ట్ 100 grams ఆఫ్ కాకరకాయలో వస్తుందంట. నమ్మలేకుండా ఉందా ఈ చేదు నిజం? ఇంకా విటమిన్ ఏ, ఫోలేట్ కూడా ఎక్కువేనంట ఈ కాకరకాయలో. అండ్ కాకరకాయ క్యాన్సర్ ని కూడా ప్రివెంట్ చేసే శక్తి ఉంది కాకరకాయకి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, హార్ట్, మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కాకరకాయ చాలా మంచిది. సో కాబట్టి కాకరకాయ చేదుగా ఉన్నా తినడానికి ప్రయత్నిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. బాగుంది కదా స్లోగన్ లాస్ట్ లో. ఇంకా చాలా

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రైట్, 756 అవుతుంది స్టూడెంట్ క్లాక్ లో. డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ రిలేటెడ్ డిజీజెస్, ఇంకా ఏరే ఇతర వ్యాధులతో ఇబ్బంది పడేవారు మనం తెలుసుకున్నాం, అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఆ జ్యూసెస్ ని డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయకుండా ముందుగానే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ల సలహా మేరకు ఏది తాగాలో ఏది తాగకూడదో తెలుసుకుని స్టార్ట్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా మన ఆరోగ్యం కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది కదా. ఇది మరి ఇవాళ్టి హెల్తీ మార్నింగ్స్ లో మనం తెలుసుకున్నాం గ్రీన్ జ్యూసెస్ గురించి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక

సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అన్ని వర్గాలదని, జనాభా ప్రాతిపదికన హక్కులు దక్కుతాయని చెప్పారు. మోదీ బీసీలకు ద్రోహం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో పార్టీ 100కు పైగా సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయి నుంచే కులగణన సమావేశాలు జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ కొన్ని కులాలకు స్థానిక పదవులు దక్కలేదని, 42% రిజర్వేషన్లపై అడ్డంకులు సృష్టించిన బీజేపీ కులగణనకు వ్యతిరేకమని ఆరోపించారు. దేశంలో పాల సహకార సంఘాల బలోపేతానికి కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో అమూల్ డైరీ యూనిట్కు రాష్ట మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్తో రైతులకు మేలు జరుగుతుందని, శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. పత్తి సేకరణలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు హైదరాబాద్లో సంస్కరణల ఉత్సవం 2026 నిర్వహించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. పత్తి రైతు సాధికారిత, మార్కెట్ బలోపేతమే లక్ష్యంగా జౌళి మంత్రిత్వశాఖ సమన్వయంతో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ 7 దశ 12వ యూనిట్లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో ఆగిన అధికారుల పర్యవేక్షణలో వేగంగా పునరుద్ధరించి 800 మెగావాట్ల విద్యుత్ తిరిగి రాష్ట గ్రిడ్కు అనుసంధానం చేశారు. జపాన్లో నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పక్షం రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 450 రికార్డులు నమోదయ్యాయి. భారత్ 85 పతకాలతో 4వ స్థానం నిలువగా, చైనా 341 పతకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్ మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మన భాగ్యనగరం ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా ఎంతో వైబ్రెంట్ గా ఉంటుంది కదా. ఈ హ్యాపెనింగ్ సిటీలో జరిగే సరికొత్త వైబ్స్ ని మనల్ని ఒక్క దగ్గర కూడా ఉండనీయకుండా చేసే మరెన్నో విషయాల్ని మనందరికీ తెలియజేసే మన ఫేవరెట్ హమారా హైదరాబాద్. సో లేట్ చేయకుండా ఏం జరుగుతుంది, అసలు ఈ డే స్పెసిఫిక్ ఇంపార్టెంట్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మంచి మంచి పాటలు వింటూ ఉదయాన్నే స్టూడియో క్లాక్ లో 8:04 అవుతుంది. ఇంకా పాట విందాం, ఆ తర్వాత మనం తెలుసుకునే విషయాలు విందాం. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

2:00 8:10 అవుతుంది. హమారా హైదరాబాద్ వింటున్నాం. సో అక్టోబర్ 5th అంటే సెప్టెంబర్ 5th కి ఒక కనెక్షన్ ఉంది. అది ఏంటో తెలుసా మీకు? మీకు అందరికీ ఐడియా వచ్చే ఉంటుంది. ఒకవేళ తెలిస్తే మన వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ పంపించవచ్చు. రైట్, జనరల్ గా టీచర్ అంటే ఎవరు అనే దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ ఉంటుందా? అంటే టీచర్ అనగానే చేతిలో స్టిక్ పట్టుకొని స్ట్రిక్ట్ గా ఉండి హోంవర్క్ చేయకపోయినా ఆర్ అల్లరి చేసినా తిట్టి కొట్టేవాడేనా? అంతేనా? ఇలా ప్రశ్నిస్తే మాత్రం మన కరెక్ట్ ఆన్సర్ వస్తుందా? కానీ నిజంగా ఆలోచిస్తే పాఠాలే కాదు, మన జీవితంలో తప్పు చేస్తే అంటే తప్పు చేసే సందర్భాలు ఉన్నప్పుడు దానికి తగ్గ జీవిత పాఠాలు చెప్పేవారు లేదంటే

ఓడిపోయిన ప్రతిసారి మన భుజం తట్టి పర్లేదురా నేనున్నాను కదా అనే ఫస్ట్ కోచ్. ఎంత టెక్నాలజీ ఇవాల్వ్ అయినా కానీ, ఎంత ఏఐ వచ్చినా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పే ఆ మన హ్యూమన్ టచ్ ఉంటుంది చూసారా, అది రీప్లేస్ చేయలేం కదా. సో మరి ఈ బ్యాక్గ్రౌండ్ అంతటికి ఒక రీజన్ ఉంది, అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. మీకు ఆల్రెడీ ఈ ఏదైనా ఐడియా కానీ గెస్ కానీ చేసినట్టయితే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించవచ్చు, లేదంటే ఈ సాంగ్ తర్వాత నేను ఎలాగో రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్.

అదేంటో ఎన్నిసార్లు విన్నా ఈ పాట ఒక నొస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. అరే ఆ స్కూల్లో అలా చేసాం ఇలా చేసామని చెప్పేసి. మరి ఎందుకు ఇదంతా అంటే, అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డేని జరుపుకుంటారు. సో ఈసారి స్పెషల్ ఏంటంటే, సరిగ్గా 60 ఏళ్ల క్రితం అంటే 1966లో యునెస్కో అండ్ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కలిసి టీచర్ రైట్స్, వాళ్ళ బాధ్యతలు, వారి గౌరవాన్ని కాపాడటం కోసం ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని చేశాయి. ఇక అప్పటి నుండి మొదలైన అది నేటికి అరుదైన 60వ మైలురాయికి చేరుకుందన్నమాట. మరి 2026 థీమ్ ఏంటంటే, స్టాండింగ్ విత్ టీచర్స్, 60 ఇయర్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ప్రొఫెషన్, అడ్వాన్సింగ్ ఇట్ స్టేటస్ అండ్ షేపింగ్ అవర్ ఫ్యూచర్స్. సో మరి మన లైఫ్ లో కూడా మనల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉండే ఆ టీచర్స్ ని ఒక్కసారి గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్దామా. అండ్ మనకు మెసేజ్ కూడా వచ్చింది ఆర్నికా చందు సికింద్రాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అంట, గుడ్ మార్నింగ్ మీకు కూడా. సో హ్యాపీ వరల్డ్ టీచర్స్ డే అని చెప్పి మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ సో మరి ఒక్కసారి ఆ టీచర్ ని గుర్తు చేసుకుని, అంటే మనకి ఎదురుగా ఉండకపోవచ్చు, కాంటాక్ట్ లో ఉండకపోవచ్చు, కానీ మనస్సులో ఒక్కసారి మనసారా థ్యాంక్స్ చెప్పుకుందాం, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఆరెంజ్ సినిమా నుండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: రియల్లీ సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఆరెంజ్ సినిమా నుండి హరీష్ జయరాజ్ పాడిన సూపర్ హిట్ నెంబర్. తర్వాత నెక్స్ట్ ఏం మాట్లాడుకోబోతున్నాం, హమారా హైదరాబాద్ లో. సో మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు సైరన్ మోగుతుందంటే అరే ఎవరో ఎమర్జెన్సీలో ఉన్నారని అర్థం చేసుకుంటాం. ఆ అంబులెన్స్ కి దారి ఇవ్వడానికి పక్కకు ఆగడమా లేకపోతే దారి ఇవ్వడమా ఏదో చేస్తాం. కానీ కొంతమంది అంబులెన్స్ వెళ్తుంటే దాని వెనక వెళ్తే ట్రాఫిక్ క్లియర్ అయ్యి మనం కూడా జల్దీ చేరొచ్చు అని వెళ్తూ ఉంటారనమాట. ఏమి జరిగినంత వరకు ఓకే, కానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ గనక సడన్ గా బ్రేక్ వేస్తే ఇలాంటి అంటే ఆ టైంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే అంబులెన్స్ అనేది ఏ టైంలో ఎటు వెళ్తుందో అనేది కూడా తెలీదు. సో ఆ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి, సో ఆ డేంజరస్ వే కాకుండా మనవంతు బాధ్యతగా ఉందాం. ఓకేనా, స్టే సేఫ్ అండ్ డ్రైవ్ రెస్పాన్సిబిలీ. ఇంకొక సూపర్ హిట్ నెంబర్, ఆ తర్వాత మరిన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నెంబర్ విన్నాం మరి హమారా హైదరాబాద్ లో. తర్వాత ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు కొందరు సెలబ్రిటీస్ నేమ్స్ చెప్తాను, మీ అందరికీ ఏమైనా ఐడియా ఉందా లేదా చూద్దాం. సోనాలి బింద్రే, గౌతమి, ఇంకా బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ల పేర్లు మహిమా చౌదరి, ముంతాజ్ ఖాన్, హీనా ఖాన్, తహీరా కశ్యప్ ఖురానా, వీళ్ళందరూ కూడా ఒకే కామన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

డిఎస్పి పాడిన సూపర్ హిట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ నేను ఒక్కడనే. 8:41 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఇంతకుముందు అడిగాం, సో కొన్ని విషయాలు మాట్లాడడానికి మనం సంకోచిస్తాం, కానీ అదే మాట ఒక జీవితాన్ని కాపాడొచ్చు కదా. ఎందుకంటే ఈ అక్టోబర్లో ఒక ముఖ్యమైన ఈవెంట్ అనమాట, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అంతగా ఈ అక్టోబర్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, అక్టోబర్ 1 నుంచి 31 వరకు. సో ఈ 2026 థీమ్ ఏంటంటే, ఎవ్రీ స్టోరీ ఈజ్ యునిక్ అండ్ ఎవ్రీ జర్నీ మ్యాటర్స్ అని పెట్టారు. సో నేను ఇంతకుముందు చెప్పిన ఆ బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఆ సెలబ్రిటీస్ అందరు కూడా ఈ క్యాన్సర్ బారిన పడి ఆ తర్వాత ఓవర్కమ్ చేసిన వాళ్లే. సో మనం ఏంటంటే, మన శరీరంలో ఏదైనా కొత్తగా మార్పు అనిపించినా లేకపోతే ఏదైనా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ తర్వాత మనకి తెలిసిపోతుంది ఏంటి అని. ఎట్ ద సేమ్ టైం ప్రతిదీ క్యాన్సర్ అని కాదు కదా, కానీ సమయానికి మనం ఆ డాక్టర్ సజెషన్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మన ఆరోగ్యం గురించి మాట్లాడడం మనం అస్సలు హైడ్ అంటే ఏమంటారు హెస్టేట్ చేయకూడదు, ఎందుకంటే మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మన బాధ్యత కాబట్టి. సో ఇది అంటే అక్టోబర్ 1 to అక్టోబర్ 31 బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కడలి సినిమా నుండి, ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ అండ్ పాడిన సాంగ్ కూడా. స్టే ట్యూన్.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

స్టూడియో క్లాక్ లో 8:55 అవుతుంది. హమారా హైదరాబాద్ వింటున్నాం. మరి మంచి మంచి విషయాలన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ అయితే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. నచ్చావులే సినిమా నుండి గీతా మాధురి పాడిన సాంగ్, భాస్కర్ భట్ల లిరిక్స్ రాశారు, శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ నెంబర్ విందాం. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పేదల హృదయాల్లో కాక జి వెంకటస్వామి దీపంలా వెలిగారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా ప్రజలకు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చినప్పుడల్లా రష్యా అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాల రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక, సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో బలంగా విస్తరించాయని తెలిపారు. యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కోసం మై భారత్, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా చార్మినార్ నుంచి సిటీ కాలేజీ వరకు నషా ముక్త్ యువ వాగ్దాన్ నిర్వహించాయి. ఎంపీ కె లక్ష్మణ్ జెండో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డైరెక్టర్ అన్వేష్ పిలుపునిచ్చారు. నవంబర్లో ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాలు స్థిరంగా ఉంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఇరాన్పై యుద్దం కారణంగా చమురు ఉత్పత్తి రవాణాకు ఆటంకాలు జరుగుతున్న నేపథ్యంలో

నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెరుగుదలతో 2026లో ఈ దేశాలు ఉత్పత్తిని మళ్లీ పెంచాయి. పెరామ్ ఫ్యానల్ ట్యాబ్లెట్లను మార్కెట్ చేసేందుకు అమెరికా యుఎస్ఎఫ్డిఏ నుంచి తుది అనుమతి పొందినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. 4 ఏళ్లు దాటిన మూర్ఛ వ్యాధిగ్రస్తుల చికిత్సలో వాడే ఈ ఔషధాన్ని ఏపీఎల్ హెల్త్ కేర్ ఉత్పత్తి చేయనుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో మార్కెట్లో తెస్తారు. యాదగిరిగుట్ట ఆలయ అనధికార వెబ్సైట్లపై అధికారులు అప్రమత్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారిక వెబ్సైట్ యాదగిరిగుట్ట టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఐఎన్ను మాత్రమే వాడాలని సూచించారు. వైటీడీ, యాదాద్రి, యాదగిరిగుట్ట తదితర పేర్లతో వెబ్సైట్లు నమ్మొద్దన్నారు. ఈరోజు బీజేపీ రాష్ట పదాధికారుల సమావేశం జరగనుంది. బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభయ్ పాటిల్ హాజరు కానున్నారు. రాష్టంలో తాజా రాజకీయ పరిస్థితులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. జపాన్లో నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పక్షం రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 450 రికార్డ్స్ నమోదయ్యాయి. భారత్ 85 పతకాలతో 4వ స్థానం నిలవగా, చైనా 341 పతకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి స్టూడియో క్లాక్ లో 9:04:26 అవుతుంది. సో ఈ రోజు మన గెస్ట్ షోలో ఎవరున్నారో నేను చెప్తాను. దానికంటే ముందు జనరల్ గా మనకి స్కూల్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఒక బిల్డింగ్, ఒక క్లాస్ రూమ్స్, లేకపోతే బెంచెస్, బ్లాక్ బోర్డ్, ఇవన్నీ కదా. కానీ ఒక చిన్న గుడిసెలో మారుమూల గిరిజన ప్రాంతంలో కొంతమంది చిన్నారులతో ఒక పాఠశాల ప్రయాణం మొదలైంది. ఆ స్టోరీ తప్పకుండా వినాల్సిందే, మీరు కూడా తెలుసుకోవాల్సిందే కదా. మరి ఆ జర్నీ ఏంటో షేర్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేటర్, ఫిల్మ్ మేకర్ అండ్ రీసెర్చ్ స్కాలర్ ఎట్ ఐఐటి హైదరాబాద్, సంతోష్ ఎస్రం గారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: వెల్కమ్ టు రెయిన్బో ఎఫ్ఎం అండ్ హ్యాపీ వరల్డ్ టీచర్స్ డే. ఈరోజు మనకి తెలియకుండానే అసలు ఏమంటారు వరల్డ్ టీచర్స్ డే రోజు మిమ్మల్ని కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ముందుగా డైరెక్ట్ గా అన్ని క్వశ్చన్స్ అనే కంటే ముందు చిన్నగా ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది?
2: సో ఇది జనరల్ గా మాది ఇంతకుముందు వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు ములుగు జిల్లా, దాడ మండల్, నార్లపూర్ అనే విలేజ్, మా ట్రైబల్ విలేజ్.
1: ఓకే.
2: ఎడ్యుకేషన్ అంటే కొంచెం మాకు ఇబ్బందికరంగానే ఉండేది. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా, నేను చదువుకున్నా కూడా ఒక ఎన్జిఓ ఒక చిన్న గుడిసేసింది. గుడిసెలో ఒక సెవెంత్ క్లాస్ చదువుకున్న ఒక యంగ్ పర్సన్ ని మాకు టీచర్ గా పెట్టి నా ఎర్లీ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి చదువుకుంటూ ఇప్పుడు నేను ఐఐటి హైదరాబాద్కి వచ్చిన. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్సే. అయితే నేను 2001-2002లో ఏ పరిస్థితుల్లోనైతే ఉన్నాను, సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పటికి కూడా ఉండడం మా ఏరియాలో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మాది ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ బార్డర్, ఛత్తీస్గఢ్ లో జరిగిన కొన్ని పొలిటికల్ ఇష్యూస్ సాల్వ్ చేయడం లాంటి వాటి వల్ల చాలా మంది ఇక్కడ తెలంగాణకి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు. మా దగ్గర లోపల అడవులు

0: అడవిలా
1: ఓకే.
0: లోపల ఎట్లాంటి ఫెసిలిటీస్ లేని ప్లేస్లో కరెంట్ ఉండదు, శానిటేషన్ ఉండదు, బాత్రూమ్ ఇట్లా ఏముండవు.
1: ఓకే
0: అంటే అన్ని మేక్ షిఫ్ట్ గుడిసెలు, అన్ని హట్స్,
1: ఓకే.
0: ఇట్లాంటి పరిస్థితులు

0: వర్క్ జరిగింది 2016 నుంచి. అసలు ఏం చేయాలి ఇక్కడ అనే దాని మీద వర్క్ జరిగింది.
1: ఓకే,
0: 2020లో ప్రాపర్గా
1: ఫైనల్గా
0: స్టార్ట్
1: మీరు
0: అయింది.
1: అనుకున్న ఆ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది.
0: ఎస్
1: ఓకే, మరి స్కూల్ గురించి మీరు చెప్పే మరిన్ని విషయాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం ఒక చిన్న పాట తర్వాత.

0: రైట్, గెస్ట్ షోలో సంతోష్ ఇస్రం గారు మనతో పాటు ఉన్నారు. ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. చెప్పండి సంతోష్ గారు, మరి ఇంతకుముందు మీరు 2016లో అనుకున్నాను, 20లో హ్యాపీనెస్ సెంటర్ పెట్టడం జరిగిందన్నారు. మరి ఆ 4 ఇయర్స్ మీరు పడ్డ కష్టాలు అంటే ఏంటి? కాంప్రమైజ్ అవ్వడం కానీ, కన్విన్స్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సో మీరు ఆ 4 ఇయర్స్ ఎలా దాన్ని పెట్టడానికి రీజన్?
1: అంటే 4 ఇయర్స్ దీనికోసం ఏం కష్టపడలేదు. ఆ
0: ఓకే.
1: 4 ఇయర్స్ ని నేర్చుకోవడానికి ఎక్కువ కష్టపడ్డా.
0: ఓ
1: అక్కడ మా ఏరియాలో కొన్ని ఎన్జిఓస్ పనిచేసేటిది, ఆ ఎన్జిఓస్కి నేను వాలంటీర్గా అడ్జస్టేటోని.
0: ఓకే.
1: అయితే నేను అంటే ఫోటోగ్రాఫర్ అన్నట్టు, బేసిక్గా నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని.
0: ఓకే.
1: అయితే అసలు ఈ ఏజెన్స్ ఏరియాలు, రూరల్ ఏరియాస్, మెయిన్గా బార్డరింగ్ ప్లేసెస్ ఎందుకు వెనుకబడిపోయి ఉంటాయి అనే విషయాల మీద నేను తెలుసుకోవడానికి నేను ట్రావెల్ చేసిన అన్నట్టు. ఫోర్
0: ఓకే
1: ఇయర్స్
0: ఓకే
1: 2016 నుంచి నాది బీటెక్ డిస్కంటిన్యూ అయింది వరంగల్లో. సో పెద్దగా నాకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఏం లేదు ఆఫ్టర్ 10th. అంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే.
0: ఓకే
1: మా ఊర్లో చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, అడిగి పోయిన తర్వాత అక్కడ కల్చర్ ఎట్లుంటుంది, అక్కడ ఉన్న ఆ కల్చర్ ఇన్క్లూజివిటీ ఉందా కల్చర్లో. ఒక ట్రైబల్ ఏజెంట్స్ ఏరియా నుంచి పోయిన ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆ ఊర్లో, ఆ సిటీలో
0: అందరితో మింగిల్
1: మింగిల్
0: అవ్వగలరా?
1: అవ్వగలడా లేడా? సో నేను కాలేకపోయినా
0: ఓకే.
1: ఒక రకంగా. సో నేను అది చదువుకోలేకపోయినా. సో ఆ టైంలో ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పి నేను చాలా ప్లేసెస్ తిరిగిన, మెయిన్గా ఏజెన్స్ ఏరియాలు,
0: ఓకే.
1: ఈ మన డిప్రైవ్డ్ రూరల్ విలేజెస్ నేను అన్ని తిరిగి అక్కడ ఏంటిది ప్రాబ్లం, ఏంది ఎడ్యుకేషన్ ఎట్లున్నది, అసలు మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ అంటే బయట ప్లెయిన్ ఏరియాస్లలో ఏం జరుగుతుంది, ఈ ఏరియాస్లలో ఏం జరుగుతుంది అనే
0: ఓకే.
1: విషయాలు నేను
0: సో ఆ గ్యాప్ అనేది
1: తెలుసుకోవడానికి,
0: మీరు అర్థం చేసుకున్నారు.
1: అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన. సో
0: ఓకే.
1: ఇక్కడ స్కూల్స్ అనేది ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మాత్రమే కాదు, అదొక సోషల్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది నాకు అర్థమైంది.
0: ఓకే.
1: అర్థమైన తర్వాత ఈ మన పెడగాజీ కూడా దాంట్లో చాలా రకాల మార్పులు జరగాలి. ఎందుకంటే మెయిన్గా ఫస్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పేటప్పుడు

0: మనం ఎక్కడో అసలు సంబంధం లేని విషయాలని చెప్పడం కంటే మన చుట్టూన్న వాటిని నేర్పించాలి. ఫస్ట్ చదువు అంటే ఏదో లేని విషయం కాదు, మన చుట్టూ జరిగే వాటిని తెలుసుకోవాలి అనే విషయం దగ్గర నేను కంక్లూడ్ అయ్యి
1: ఓకే
0: 2020లో బీసీహెచ్సి భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ అనే దాన్ని స్టార్ట్ చేసినాం. సో
1: ఓకే
0: దాంతోపాటు 2019 నేను తిరిగినప్పుడు రకరకాల ఫొటోస్ స్టోరీస్ ఇవన్నీ గ్యాదర్ చేసినా.
1: సో వీటన్నిటి లాంటి ఆల్రెడీ మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అన్నారు కదా, మరి ఏదైనా డాక్యుమెంటరీస్ లాంటివి చేయడం కానీ చేస్తున్నారు?
0: అప్పుడు దాని తర్వాత నేను 2019లో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ తోటి, మామిడి హరికృష్ణ సార్ సపోర్ట్ తోటి నేను ఇక్కడ ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో నేను ఫస్ట్ టైం సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టిన. ఆ
1: ఓకే
0: ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా వచ్చిన విజిటర్స్ అందరికి కూడా నేను ఈ మార్జినలైజ్డ్ మార్జిన్స్లో అంటే ఈ బార్డరింగ్ ఏరియాస్లలో, ఏజెంట్స్ ఏరియాస్లలో, రూరల్ ఏరియాస్లలో ఏం జరుగుతుంది, ఎందుకు అక్కడ నుంచి అక్కడ ఎడ్యుకేషన్ కొంచెం వీక్ ఉన్నది అనే విషయాల గురించి నేను మాట్లాడడం జరిగింది. మెయిన్గా
1: ఓకే
0: ఫస్ట్ జనరేషన్ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయినలు, ఒక మంచి గ్రూప్ తయారైంది,
1: ఓకే
0: నా ఐడియా చెప్పినా ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి అని నా ఐడియా చెప్పినా. సో దానికి వాళ్ళు
1: సో లైక్
0: సిద్ధంగా
1: మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు మన ఐడియా త్వరగా రీచ్ అయ్యి మనం అనుకున్నది కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్
0: ఎగ్జాక్ట్లీ
1: ఉంటాయి.
0: ఎగ్జాక్ట్లీ. సో నేను అదే ఆ రూరల్ దాని గురించి నేను ఎగ్జిబిషన్ కూడా చేసిన.
1: ఓకే సో ఎగ్జిబిషన్ అంటే జస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ కాకుండా, సో వాట్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఎలా ఉంటుంది లైఫ్?
0: ఎగ్జాక్ట్లీ. ఎస్
1: ఓకే సో
0: ఎస్
1: మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సంతోష్ గారు. సో మరి మీరు లిజినెస్ మీరు కూడా మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలనిపించినా లేకపోతే ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా మీరు మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో ఒక చిన్న పాట తర్వాత సంతోష్ గారితో మరింత కన్వర్జేషన్ కంటిన్యూ చేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ లిజినెస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వాళ్ళకి మన గెస్ట్ షోలో సంతోష్ ఎస్రం గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ రూరల్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ కోసం వాళ్ళు చేస్తున్న ఏమంటారు వాళ్ళ స్కూల్ సెంటర్ కానివ్వండి, వాటి అన్ని గురించి మాట్లాడుకుందాం. సో మరి సంతోష్ గారు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే ఏదైనా ఒక సిటీ తీసుకుంటే ఆ సిటీలో ఆ కిడ్కి దొరికే ఆ ఎడ్యుకేషన్ కానీ మీరు అక్కడ ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లవాడికి దొరకపోవచ్చు. సో మరి ఈ గ్యాప్ని మీకు ఎక్కడ కనిపించిందా, ఎప్పుడైనా అనిపించిందా?
2: సో అంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పెద్దది, కానీ ఇప్పుడున్న కంటెంపరీ సిస్టమ్ ఎట్లున్నది అని అంటే అందరికి ఒకే రకమైన ఎడ్యుకేషన్ లేదు.
1: ఓకే,
2: ఇప్పుడు దాంట్లో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కరికులం కూడా ఎట్లుంటుంది అంటే ఇది వాళ్ళు ట్రై చేసిండ్రు, దీన్ని తయారు చేసిన వాళ్ళు మొత్తం ఇంక్లూజివ్ కరికులం చేయడానికి ట్రై చేసిండ్రు.
1: ఓకే,
2: కానీ దాంట్లో యాక్చువల్ గా ఇంక్లూజివిటీ అనేది కొంచెం లాకింగ్ గా కనబడుతుంది.
1: ఓకే,
2: అంటే ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫర్ యాపిల్ అని అంటాం. ఏ ఫర్ యాపిల్ అని అంటే అసలు అది సిటీలో ఈజీగా దొరుకుతుంది, కానీ అసలు రోడ్ యాక్సెసిబిలిటీ లేని ఏరియాలో ఏ ఫర్ యాపిల్ ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు మాలాంటి ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక యాపిల్ ని చూడాలంటే కనీసం ఒక 50 కిలోమీటర్స్ పోవాలి.
1: ఓకే,
2: అక్కడ హాస్పిటల్ బయట దుకాణాలు పెడతారు, అక్కడ కొనుక్కోవాలి, 50 రూపాయలు ఉంటుంది మినిమం ఒకటి. అంత 50 రూపాయలు కూడా అఫోర్డ్ చేయని వాళ్ళు 50 అంటే ఎట్లా యాపిల్ అంటే ఎట్లా దాన్ని ఫీల్ అవుతారు? సో మనది ఎట్లున్నది అని అంటే ఏ ఫర్ యాపిల్ తోటే స్టార్ట్ అవుతుంది మన సిస్టమ్.
1: ఓకే,
2: అది ఏలియన్ ఫ్రూట్, అది యాపిల్ అందరికీ ఫెమిలియర్ ఫ్రూట్ కాదు. సో స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమైతుందంటే డిస్కనెక్షన్ అనేది మాత్రం నేను అర్థం చేసుకున్నా. సో ఓకే, డిస్కనెక్షన్ ఉన్నది అని చెప్పి బీసీహెచ్సి కరికులంలో కూడా ఈ డిస్కనెక్షన్స్ ఉండదు. సో మనం లోకలైజ్డ్ సిస్టమ్ని తీసుకురావాలని చెప్పి ఎఫర్ యాపిల్ తీసేసి ఎఫర్ హ్యాంట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినాం.
1: హ్యాంట్
2: అంటే మన చుట్టూ ఉండేది రెగ్యులర్గా. సో మళ్ళీ తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి పోయినప్పుడు మళ్ళీ అగైన్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో ఇదే అంటే ఈ ప్యార్, ఇది కామన్ సిస్టమ్ అనేది కనిపించదు. ఇది హెచ్చుతగ్గులు ఉంటుంది. ఇప్పుడు అంతేందుకు నేను ఇప్పుడు ఐఐటికి పోయినా, ఐఐటికి పోయిన తర్వాత కూడా అసలు నేను పోయిన స్టార్టింగ్లో నేను అసలు నాకు అర్థం కాలే ఎందుకు నాకు అవసరమా ఇదంతా, నేను వెళ్ళిపోతే వెనుకకి అనే అంత ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక పిహెచ్డీ రేంజ్లో నా పరిస్థితి ఇట్లుంటే, నేను పిహెచ్డీ ఇవన్నీ చేసి ఇవన్నీ తిరిగి స్టిల్ నేను ఇంకా కూడా నేను ఆ సిస్టంలో నేను దాంట్లో మింగిల్ కాలేకపోయినా. సో ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయన్నట్టు. సో డెఫినెట్లీ ఈ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి, అందరికీ ఈక్వల్ ఫెసిలిటీస్ ఉండాలి. హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు, ఈ మధ్యాహ్న భోజనం ఎట్లనైతే ఉంటుందో, వేరే ఒక ఏటునారం దగ్గరున్న ఒక మారుమూల ప్రాంతంలో కూడా సేమ్ అవే సిస్టమ్ అట్లనే ఉండాలి. ఒక కామన్గా ప్రతి ఒక్కదాన్ని అట్లే ఉంచాలి.

0: ఈక్వల్ గా టీచర్స్ కూడా ఈక్వల్ ఎక్స్పోజర్ టూర్స్ ఉండాలి,
1: ఓకే
0: స్టూడెంట్స్ కూడా ఎక్స్పోజర్ విజిట్స్ ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళని కొన్ని ప్లేసెస్కి తీసుకొని పోవాలి.
1: సో అంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రతి అంటే ఏజెన్సీ గ్రామాలు కానీ ఎక్కడైనా అంత సమానంగా ఉండాలి,
0: ఇన్క్లూజివ్ డిసిషన్స్ అనేటివి తప్పనిసరిగా తీసుకోవాలి.
1: ఓకే
0: ఇక్కడ సిటీలు ఉన్న స్కూల్స్ ఏమో మంచిగా కలకలలాడతాయి రంగురంగుల బొమ్మలతోటి, మరి అట్లనే ఎందుకు ఊర్లలో ఉంటలు? సో అక్కడ చదువుకున్న పిల్లలు తప్పనిసరిగా సిటీలు ఉన్న పిల్లల్ని చూసి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏముంటుందో అక్కడ కూడా అదే ఉండాలి. ఇక్కడ ఇంగ్లీష్ చెప్తే అక్కడ ఇంగ్లీష్ చెప్పాలి, ఇక్కడ ఇంకోటి చెప్తే అక్కడ కూడా అదే చెప్పాలి. సో అట్లున్నప్పుడే అందరికి మధ్యలో ఈ ఈక్వాలిటీ అనేది తయారవుతుంది.
1: ఓకే సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: రైట్, 9:25 అవుతుంది స్టూడియో క్లాక్లో. మనం మనతో పాటు సంతోష్ ఎస్రామ్ ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడుతున్నాం కదా. మరి చెప్పండి సంతోష్ గారు, ఒక మంచి స్కూల్కి జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఒక బిల్డింగ్ ఉండాలి, ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి, టీచర్స్ ఉండాలి అని అనుకుంటారు. కానీ మీ అనుభవం తర్వాత మీరు వచ్చిన పరిస్థితులు కానీ మీరు చూసిన సిచ్యువేషన్స్ కానీ, అంటే ఒక కిడ్, ఒక చిన్న పిల్లగాడు చదవాలంటే అసలు ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఉండాల్సిన ముఖ్య విషయాలు ఏంటి మీరు అనుకున్నది?
1: సో మీరు అన్నట్టు బిల్డింగ్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం పిల్లలు ఎక్స్ప్రెస్ చేయగలిగే ఫ్రీడమ్ కూడా ఉండాలి. అంటే పిల్లల యొక్క ఎబిలిటీస్ ని ఒక ఎట్లాంటి భయం లేని పరిస్థితుల్లో టీచర్స్ కి ప్రదర్శించేటట్టు ఉండాలి. నెక్స్ట్ టీచర్స్ కూడా వాళ్ళ ఎబిలిటీస్ ని గ్రహించేటట్టు ఉండాలి. సో
0: అట్లయితే వాళ్ళు అంటే ఇవి వీటితో పాటు అసలు నెక్స్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఫ్యూచర్ అంటే జనరల్గా ఓన్లీ వైట్ కలర్ లాంటివి అని అనుకుంటుంటాం. సో అలా కాకుండా

0: మనకి ఇంకా వాటితో పాటు.
1: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు చాలా, అంటే ఇప్పుడు ఒక మూస ఉన్నది డెఫినెట్లీ.
0: ఓకే,
1: అంటే ఉద్యోగాలు రావాలి అని చెప్పి, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు
0: అవును
1: అని ఇదైతున్నది. కానీ ఇది ఇది మాత్రమే కాకుండా ఇంకా వేరే వేరే అవి కూడా ఉన్నాయి. పిల్లలు ఇప్పుడు మా దగ్గర పిల్లలు చాలా అద్భుతంగా పాటలు పాడతారు,
0: ఓకే,
1: కానీ వాళ్ళకి ఆ పాటలు ఒక సింగర్ కావాలంటే ఎట్లా ముందుకు పోవాలన్న రూట్ తెలియదు.
0: అవును.
1: కొంతమంది పిల్లలు అద్భుతంగా డ్రాయింగ్ చేయగలుగుతారు,
0: ఓకే,
1: కానీ ఒక డ్రాయింగ్నే కెరీర్గా ఎంచుకోవాలంటే దాన్ని ఎట్లా స్టెప్ ఎట్లా వేయాలి అనే దాంట్లో కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. స్పోర్ట్స్, థియేటర్ ఇవన్నీ ఉన్నాయి.
0: ఓకే,
1: ఆర్చరీ, ఆర్చరీ అనేది అయితే మా పిల్లల బ్లడ్లోనే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకటి రెండు బోండ్ ఆరోస్ ఉంటాయి డెఫినెట్లీ. సో ఇట్లాంటి పిల్లల్ని ఒక ప్రొఫెషనల్ ఆర్చర్ ఆర్చర్ దానిలాగా వాళ్ళని ఎట్లా మార్చాలి అనే విషయాల గురించి స్కూల్లో కూడా డెఫినెట్లీ డిస్కషన్ జరగాలి.
0: ఓకే, ఒక సరైన గైడెన్స్ ఉంటే వాళ్ళని చిన్నప్పుడే పట్టారు, తర్వాత ఏమనుకుంటే మొక్కే వంగందే మానే వంగుతుంది అంటారు. సో అప్పుడే వాళ్ళని కరెక్ట్ గా చేస్తే వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళొచ్చు.
1: సో దానికి దానికి తగ్గట్టు పాలసీలో కూడా ఏముండాలని అంటే, ఒక పిల్లలు వాళ్ళు దేంట్లోనైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఇంట్రెస్ట్ ఉన్న దాని సైడ్ వాళ్ళని కొంచెం మౌల్డ్ చేసేటట్టు ఉండాలి, వాళ్ళని కొంచెం తిప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి స్విమ్మింగ్ అంటే ఇష్టం, స్విమ్మింగ్ అంటే ఇష్టం ఉన్నప్పుడు టీచర్ కూడా ఏం చేయాలంటే ఆ స్విమ్మింగ్ ని బేస్ చేసుకునే చదువుని చెప్పాలి. అంటే దాన్ని అసలు మన మన డైలీ జరిగే ఎడ్యుకేషన్ నుంచి ఆ ఇంట్రెస్ట్ అనేది బయటికి పోదు. ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్, సో నాతోటి నేను చిన్న చిన్న ఉన్నప్పుడే నాతోటి ఎట్లా మాట్లాడి ఉండాలి మా టీచర్స్ అంటే, నాకు ఏం చెప్పినా దాన్ని ఫోటోగ్రఫీ పర్స్పెక్టివ్ లో చెప్పాలి.
0: కరెక్ట్,
1: చెప్పినప్పుడు ఏంటంటే నేను రిలేట్ చేసుకోగలుగుతాను. మెయిన్ గా ఇది అంటే సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అందరికి సెట్ కాకపోవచ్చు, కానీ ఫస్ట్ జనరేషన్ పిల్లలకి గనక మనం వాళ్ళ ఇంట్రెస్ట్ కి వాల్యూ ఇవ్వగలిగితే
0: రైట్
1: డెఫినెట్లీ వాళ్ళు డెఫినెట్లీ షైన్ అవుతారు.
0: అవును, అంటే వాళ్ళకి
1: ఓన్ చేసుకుంటారు.
0: అవును, సో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ లోనే మనం చెప్పినా అటు ఎడ్యుకేషన్ పరంగా అటు వాళ్ళ ఇంట్రెస్ట్ పరంగా ఈజీగా గెయిన్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. రైట్, మరి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ జర్నీలో అంటే మీరు చూసిన ఇప్పుడు హ్యాపీనెస్ సెంటర్ పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ డే పిల్లాడు ఎలా ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత ఏదైనా మార్పు గానీ లేకపోతే చేంజ్ గానీ అబ్జర్వ్ చేశారా?
1: అంటే నేను చాలా చేంజెస్ అబ్జర్వ్ చేసిన, అంటే మా పిల్లలు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. నేను యాక్చువల్ గా నేను కొంచెం ఓవర్ థింక్ చేసిన, మా పిల్లలు సిటీలో సెట్ అవుతారా, ఇవన్నీ చేయగలుగుతారా అని. బట్ నేనే రాంగ్ అని చెప్పి అక్కడ ప్రూవ్ చేసింది ఒక అమ్మాయి.
0: సూపర్.
1: ఎట్లా ప్రూవ్ చేసింది అంటే, ఆ అమ్మాయి థియేటర్ ఇంట్రెస్ట్ అమ్మాయికి. మేము మా దగ్గర ఒక చిన్న థియేటర్ గ్రూప్ ఉంటది, సో మేము అమ్మాయికి థియేటర్ చేసి చెప్పినాం. చెప్పిన తర్వాత అమ్మాయి జీ తెలుగు డ్రామా జూనియర్స్ కి సెలెక్ట్ అయింది. అమ్మాయి పేరు తులసి, అమ్మాయి పేరు, 11 ఇయర్స్ ఉండేప్పుడు డ్రామా జూనియర్స్ కి వచ్చింది. ఫస్ట్ టైం అసలు ఆమె లైఫ్ లో కరెంటు చూడలేదు, ఆమె లైఫ్ లో టీవీ చూడలేదు.
0: సూపర్, నిజంగా.
1: ఆ అమ్మాయి ఒక టీవీ ఛానల్లో ఆమె యాక్ట్ చేయాలి. సో నేను భయపడతాను, ఎట్లా చేయగలుగుతుంది, అసలు కెమెరా తెలియదు, లైట్స్ తెలియదు, ఇవన్నీ తెలియదు, హైదరాబాద్లో ఉన్నది, హైదరాబాద్లో వాళ్ళు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆమె అసలు చేయగలుగుతుందా అని నేను అనుకున్నప్పుడు, ఆమె ఆనరబుల్ మినిస్టర్ సీతక్క దానికి గెస్ట్ ఉండే,
0: ఓకే,
1: ఆ సీతక్క ముందు అక్కడ ఉన్న అంతమంది పబ్లిక్ ముందు కెమెరాలు లైట్లు అన్నిటి ముందు సోలో అసలు ఎక్కడ కూడా అసలు ఆమె భయపడకుండా ఆమె షో చేసేసింది. నేను షివర్ అయినా బట్ ఆమె ముఖంలో కొంచెం కూడా నాకు భయం కనిపించలేదు. సో అంత ధైర్యవంతమైన పిల్లలు అక్కడ ఉంటారు డెఫినెట్లీ.
0: ఓకే, సో అంటే అక్కడ అంటే ఆ చిన్న పాప చేసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఏమొచ్చింది, వీళ్ళ కొంచెం పుష్ ఇస్తే వీళ్ళు డెఫినెట్ గా.
1: ఆ రోజు తులసి చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్, ఎంత పెద్ద వర్క్ అంటే, ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలాంగ్ విత్ మినిస్టర్ ఆ ఊరికి వచ్చింది. ఆ అమ్మాయి చేసిన యాక్టింగ్ చూసి, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలను చూసి ఆ ఊరికి వచ్చి, మీకు ఒక ఎన్ని రోజులు మీరు ఒక గుడిసెలో చదువుకుంటాను అని చెప్పి ఒక బిల్డింగ్ కట్టించారు. బిల్డింగ్ అంటే ఒక పక్క కన్స్ట్రక్షన్ కట్టించారు, కట్టించి ఒక భరోసాని ఆ రోజు గవర్నమెంట్ కలిగించింది, క్రియేట్ చేసింది డెఫినెట్లీ. ఆ అమ్మాయి అంటే నేను అరే మా పిల్లలు ఎట్లా ఇట్లా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారేమో, బట్ ఇన్ఫీరియర్ గా ఫీల్ కాలేదు. వాళ్ళని సరైన దారిలో గనక మనం పుష్ చేయగలిగితే, వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళు చాలా పెద్ద చేంజ్ తీసుకురాగలుగుతారు ఈ సొసైటీలో.
0: కరెక్ట్, నిజంగా. అంటే ఆ రోజు మీకు వచ్చిన కాన్ఫిడెంట్ లెవెల్స్ నేను ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ మరిన్ని విషయాలు ఒక చిన్న పాట తర్వాత తెలుసుకుందాం. లిజనర్స్ వింటూనే ఉండండి ఆకాశవాణి FM Rainbow 101.9 MHz.

0: కేజీఎఫ్ సినిమా నుండి సూపర్ హిట్ నంబర్ తర్వాత మనతో మాట్లాడడానికి అప్పటి నుంచి చాలా విషయాలు చెప్తున్నారు సంతోష్ గారు. సో మరి ఇప్పుడు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనే పదం చాలా సార్లు వినుంటాం. సో ఒక జనరల్ గా ఒక కామన్ లిజనర్ కి అర్థమయ్యేటట్టు దీని గురించి చెప్పండి.
1: ఇండియా అనేది ఒక కాంప్లెక్స్ సొసైటీ. ఎందుకు కాంప్లెక్స్ సొసైటీ అన్న అంటే ఒక డైవర్స్ సొసైటీ కూడా, ఎందుకంటే ఇక్కడ రకరకాల భాషలు మాట్లాడేటోళ్ళు ఉంటారు, రకరకాల సంస్కృతులను పాటించేటోళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క కులం యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ వాళ్ళ జీవన పరిస్థితులు కానీ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొన్ని కులాలు అంటచబుల్ కమ్యూనిటీస్ లాగా ఉన్నాయి, కొన్ని కులాలేమో అసలు గుర్తింపుకు కూడా నోచుకొని పరిస్థితిలో ఉన్నాయి. అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేకుంటే ఒక ఆధార్ కార్డు ఇట్లాంటి ఏదైనా కావాలన్నా కూడా సో వాళ్ళు విపరీతంగా తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి అభివృద్ధికి దూరంగా ఉన్నాయి, ఇవి ఇంకా మౌలిక వస్తువులకి కానీ నెక్స్ట్ ఇంకా డిగ్నిటీకి కూడా దూరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చదువు విషయంలో కూడా దూరంగా ఉన్నాయి ఇంకా, అండ్ ఇంకా కూడా ఫస్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు 6-7 ఇయర్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత 30-32 ఏజ్ ఉంటారు, వాళ్ళు 30-32 ఏజ్ పిల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకోలేదు. అంటే 80 ఇయర్స్ ఇండిపెండెన్స్ లో కూడా ఇంకా ఎడ్యుకేషన్ అనేది అందరికి రీచ్ కాలేదు. అంటే మన రాజ్యాంగ ఫలాలు, మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ ఏదైతే ప్రతి ఒక్క మనిషికి అందాలి అని చెప్పిందో అవి కూడా అందరికి అందని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ కమ్యూనిటీస్ అన్నిటినీ కూడా మనం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనుకోవచ్చు.
0: సో వాళ్ళందరూ కూడా విద్య అనేది అందరికి సమానంగా అందాలి, అప్పుడే ఆ పిల్లలు కూడా మీరు ఇంతకుముందు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ లాగా ఇంకా ముందుకు రాణించగలుగుతారు.
1: ఎస్,
0: అండ్ ఇంకొకటి మీరు ఎడ్యుకేటర్ మాత్రమే కాదు ఫిల్మ్ మేకర్ అని కూడా విన్నాం కదా. సో మరి ఒక కెమెరా అనేది ఒక కమ్యూనిటీని చూపించగలదు, అదే కెమెరా వాళ్ళని ఒక పర్టికులర్ వేలో కూడా చూపించగలదు కదా. సో దానికి సంబంధించి మీరు చేసిన వర్క్స్ కానీ ఇంకేదైనా ఉంటే.
1: కెమెరాని నేను నన్ను నేను రిప్రజెంట్ చేసుకోవడానికి ఒక టూల్ లాగా యూజ్ చేసుకున్నా. అంటే నన్ను నేను రిప్రజెంట్ చేసుకోవడానికి అంటే ఎట్లా అంటే ఇప్పుడు నా గురించి ఎవరైనా ఏమైనా చెప్పాలి

0: అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ ఎవరైనా చెప్పాలంటే, ఒకవేళ నాకు స్టోరీ చెప్పే టూల్ ఎట్లా యూజ్ చేయాలో నాకు తెలియకుంటే, నేను అది ఆ టూల్ తెలిసిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని బతిలాడుకోవాలి.
1: అవును.
0: నా గురించి చెప్పండి సార్, మా ఊరి గురించి చెప్పండి సార్,
1: ఓకే.
0: మా ప్రజల గురించి చెప్పండి సార్ అని చెప్పి అడగాలి. అదే ఆ పని నేను నేర్చుకున్నాను అనుకో, నన్ను నేను రిప్రజెంట్ చేసుకోగలుగుతా, నా
1: ఓకే,
0: కథ నేను చెప్పుకోగలుగుతా. అందుకని
1: కరెక్ట్.
0: చెప్పి నేను దానికి కెమెరా అనే దాన్ని ఒక టూల్గా నేను యూజ్ చేసుకున్నా. సో
1: ఓకే.
0: నా ఆర్ట్ ఆఫ్ లైఫ్ అని పెట్టిన నా ఎగ్జిబిషన్లో కూడా నేను అక్కడ నేను పెట్టిన ప్రతి ఒక్క ఫోటో కూడా నాలాంటి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ప్రజల ఫోటోసే,
1: ఓకే.
0: నాలాంటి లైఫ్ బతికే వాళ్ళకు సంబంధించిన ఫోటోలే. సో నన్ను నేను రిప్రజెంట్ చేసుకోవడానికి నేను కెమెరాను యూజ్ చేసుకున్నా. సో
1: ఓకే.
0: నేను అప్పటి నుంచి కూడా నేను ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్ ఉన్నా. నెక్స్ట్ నేను కొన్ని మీడియా సంస్థలకు కూడా నేను ఫ్రీలాన్సర్గా నేను పనిచేస్తా.
1: ఓకే.
0: సో దాంట్లో ఏంటంటే, మార్జినలైజ్డ్ ఏరియాస్ అగైన్ నేను అక్కడ ఉన్న ప్రజల యొక్క వాళ్ళ జీవన పరిస్థితులు, మంచి అయితే మంచి, చెడైతే చెడు,
1: వాళ్ళ
0: ఒక్కొక్క
1: ఆచారాలు ఏంటి, వ్యవహారాలు
0: ఎస్
1: ఏంటి,
0: ఇలాంటి
1: అవన్నీ.
0: కల్చర్ ఇట్లాంటివన్నిటిని కూడా నేను వారిని డాక్యుమెంట్ చేసి, వారిని యూట్యూబ్ ద్వారా కానీ ఇంకా వేరే వేరే మాధ్యమాల ద్వారా వారిని బయటి ప్రపంచానికి చూపెట్టగలుగుతా.
1: ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్, అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు కెమెరా ఫోటోగ్రఫీ ద్వారా అయితే నా ప్రజలు వీళ్ళందరినీ చూపించడానికి అని అన్నారు, అంటే చిన్నప్పుడు మీకు ఫోటోగ్రఫీ అనేది ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే ఈ రీజన్స్ వల్ల ఇంట్రెస్ట్ వచ్చిందా?
0: అంటే నాకు ఏమో తెలియదు కానీ నాకు మరీ చిన్నప్పటి నుంచి కాదు,
1: ఓకే.
0: బట్ ఒక 10th క్లాస్ ఆ టైంలో నాకు పెయింటింగ్ చేయాలని ఉండేది కానీ నాకు ఎక్కువ చేయరాకపోయేది.
1: ఓకే.
0: బట్ ఫోటోగ్రఫీలో ఆ ఫ్రేమ్స్ అవన్నిటిని నేను చూడడం, వీటి వల్ల నాకు 10th క్లాస్ 8th క్లాస్ ఆ లెవెల్లో నాకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
1: ఓకే.
0: సో అది ఆ ఇంట్రెస్ట్ అట్లా ట్రావెల్ చేసుకుంటూ చేసుకుంటూ ఇది స్టిల్ ఇప్పటికి కూడా నాకు కంటిన్యూ అవుతుంది.
1: ఓకే.
0: సో ఇప్పటికి కూడా నేను సెల్ఫ్ రిప్రజెంటేషన్ మీదనే నేను వర్క్ చేయాలని అనుకుంటాను. సో ఇప్పుడు నేను ఐఐటిలో నేను ఇప్పుడు పిహెచ్డి స్కాలర్ ఉన్నా, స్టిల్ నేను ఇంకా వీటిని మాత్రం నేను వదలను. ఇంకా
1: వదిలిపెట్టారు.
0: వీలైతే నేను వీటి మీదనే చదువుతా
1: ఓకే,
0: డెఫినెట్లీ.
1: రైట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రైబల్ కమ్యూనిటీని చూపించేటప్పుడు వాళ్ళ కష్టాలను చూపిస్తే సరిపోతుందా, లేకపోతే వాళ్ళ కళలు, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ ఆనందం, వాళ్ళ అంటే రెగ్యులర్ సాధారణంగా వాళ్ళ జీవితాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుందా?
0: అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకనంటే మీడియా ఎట్లా పనిచేస్తా అంటే, నేను మీడియా మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదువుకున్న ఉస్మాన్ యూనివర్సిటీలో.
1: ఓకే.
0: మీడియా ఎట్లా పనిచేస్తానంటే, కొందరికి సంబంధించిన కష్టాలు బాధలను చూపెట్టిన దాంట్లో చూపెట్టిన శ్రద్ధ వాళ్ళ లైఫ్లో జరిగే మంచిని చూపెట్టడంలో ఉండదు.
1: ఓకే.
0: వెరీ రేర్గా ఒక
1: అవును.
0: అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటేనో, లేదంటే ఒక పెద్ద ఆఫీసర్గా సెలెక్ట్ అయిందంటేనో చూపెడతారు తప్ప, వాళ్ళ లైఫ్ని ఒక ఘనమైన ఒక వైభవమైన లైఫ్ లాగా ఎప్పుడు చూపెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టదు.
1: ఓకే.
0: సో మీడియా కూడా ఈక్వల్ స్పేస్ ఇవ్వదు అందరికీ,
1: ఓకే.
0: కొందరికి ఎక్కువ స్పేస్, కొందరికి తక్కువ స్పేస్, వీలైతే జీరో స్పేస్. సో మీడియా ఈ హెచ్చుతగ్గులు మాత్రం డెఫినెట్లీ ఉన్నాయి.
1: ఓకే. సో అంటే మీరు ఒక ఫిలిం మేకర్గా, లేకపోతే ఆల్రెడీ డాక్యుమెంటరీస్ తీసినప్పుడు, సో మీరు ఎలా కవర్ చేస్తారు జనరల్గా ఈ కమ్యూనిటీని చూపించేటప్పుడు?
0: నేను డెఫినెట్లీ పాజిటివ్ విషయాలను చూపెడతా.
1: ఓకే.
0: ఇప్పుడు ఒక ఊర్లో ఒక డాక్యుమెంటరీ ఏంటిదనంటే, వాళ్ళ ఊరికి వాటర్ లేవు.
1: ఓకే.
0: వాళ్ళ ఊరికి వాటర్ లేకుంటే వాళ్ళు ఒక గుట్ట, ఒక కొండ మీద ఒక ఊట ఊట ఉంటుంది
1: అవును.
0: వాటర్ది, దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు ఊర్లో దాంట్లో ఆ ఊర్లో 120 ఫ్యామిలీస్ ఏమో ఉంటాయి. వన్
1: ఓకే.
0: ట్వంటీ ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ వీలైతే పిల్లలు అందరూ, వాళ్ళందరూ అక్కడి నుంచి
1: ప్రతిరోజు
0: అక్కడ
1: మోసుకోరు.
0: తెచ్చుకోవాల్సింది. బట్ వాళ్ళు ఏం చేసినారంటే, అక్కడి గుట్ట మీద ఉన్న వాటర్ని వాళ్ళ ఊరికి తెచ్చుకోవడానికి ఊరంతా కలిసి ఒక సంకల్పం తీసుకొని అక్కడి నుంచి ఇక్కడి వరకు వాళ్ళు ఒక పైప్ వేసుకొని ఒక చిన్న ట్యాంక్ కట్టుకున్నారు, వాటర్ ట్యాంక్.
1: ఓకే.
0: సో ఇది ఒక గొప్ప విషయం కదా.
1: నిజంగా.
0: సో ఇట్లాంటి విషయాలని దానికి ఒక ఎన్జిఓ సపోర్ట్ చేసింది.
1: ఓకే.
0: సో ఇట్లాంటి విషయాలను డాక్యుమెంట్ చేయడానికి నేను నేను ఇంట్రెస్ట్ చూపెడతాను అనమాట.
1: ఓకే. సో అంటే వాళ్ళ కష్టాలే బాధలే కాదు, వాళ్ళు ఐకమత్యంగా ఉండి వాళ్ళు చేసిన పనులు కానీ, సో
0: ఎస్
1: ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది,
0: ఎస్
1: సో అప్పుడు వాళ్ళు చేసుకోవడానికి కూడా
0: ఎస్
1: ఆస్కారం ఉంటుంది, అంతేనా?
0: అవును.
1: ఓకే. ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర ప్రశ్నలు, మనం డెఫినెట్గా ఒక చిన్న పాట తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఎస్, మన సంతోష్ గెస్ట్ ఇవాళ. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. సో మీరు సంతోష్ గారు చెప్పండి, ఇప్పుడు స్కూల్ పెట్టారు, కొంతమంది పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ప్రతిభతో ముందుకెళ్తున్నారు. సో అసలు ఫస్ట్ స్కూల్ పెట్టే ఆ క్రమంలో మీకు ఇబ్బందులు కానీ లేకపోతే ఒక ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు మర్చిపోలేదు, ద బెస్ట్ ఇలాంటిది ఏదైనా ఉంటే షేర్ చేయండి.
1: సో ఇది బీసీఎస్సీ అనేది 2020లో స్టార్ట్ అయినప్పుడు జూన్లో, అప్పుడు కోవిడ్ ఉండే.
0: ఓకే,
1: సో కోవిడ్ ఉండే, కానీ ఏంటంటే మా దగ్గర అంత ప్రభావం లేకుండే.
0: ఓకే,
1: కాకపోతే మొత్తం లాక్డౌన్ కావడం వల్ల కొంచెం ఎక్కడోళ్ళక్కడ ఐసోలేట్ అయి ఉన్నప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళిన. యాక్చువల్గా అప్పుడు అప్పుడే ఫస్ట్ టైం నేను జస్ట్ మా ఊరికి ఎంత 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది.
0: ఓకే,
1: ఆ ఊరికి నేను పోయినప్పుడు అక్కడ చూసి నేను అసలు సర్ప్రైజ్ అయిపోయినా. సో లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి ప్రాబ్లమేటిక్ ఉన్నది.
0: ఓకే,
1: సో ఉన్నప్పుడు అక్కడ స్కూల్ పెట్టాలి అని అంటే అంత ఈజీగా వాళ్ళు అంటే చదువుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అదే అడవిలో బతకరు పిల్లలు. సో ఇప్పుడు అక్కడున్న ఈ మన ఏమంటారు గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా అక్కడ వాళ్ళు ఉండడం ఇష్టం లేదు.
0: ఓకే,
1: వాళ్ళని అక్కడ నుంచి బయటికి తీసుకురావడమే రావడానికే వాళ్ళు కూడా
0: కృషి చేస్తుంటారు.
1: ప్రయత్నం చేస్తుంటారు.
0: ఓకే,
1: అయితే వాళ్ళు అక్కడ ఉండరు అనే విషయం మనకు తెలుసు, కానీ వాళ్ళు దాన్ని బిలీవ్ చేయరు.
0: ఓకే,
1: సో వాళ్ళకు అట్లీస్ట్ కొంచెం చదువు చెప్పాలి అని వాళ్ళని అది చేసినప్పుడు వాళ్ళు చదువు చెప్పండి అని అన్నారు, కానీ ఎట్లా పిల్లలు రారు, అసలు పిల్లలకి అది వెరీ స్ట్రేంజ్ స్కూల్ అనేది. వాళ్ళని ఎట్లా అని అన్నప్పుడు, సో అప్పుడు మేము మా ఫ్రెండ్స్ మేమంతా ఏమనుకున్నామంటే పిల్లలకి ఫస్ట్ ఒక సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్కి పోవాలి అనే విషయం చెప్పాలి అని ఏం చేసినామంటే ఒక చిన్న ఆ ఊరు పెద్ద మనిషిని అడిగితే ఒక గుడిసి ఇచ్చిండు, ఒక చిన్న హట్.
0: ఓకే,
1: దీంట్లో మీరు దీన్ని మీకు కావాల్సినట్టు చేసుకోండి అంటే అది మేకల కోసం వేసిన

0: మేకలు వేరే కాడికి తీసుకుపోయిండు. దాన్ని మేము మాకు కావాల్సినట్టు
1: చేసుకో.
0: చేంజ్ చేసుకున్నాం.
1: ఓకే
0: చేంజ్ చేసుకొని మొత్తం ఒక స్కూల్ లాగా మొత్తం దాన్ని తయారు చేసినాం. స్కూల్ అంటే జస్ట్ కొన్ని చార్ట్స్ అవి పెట్టినాం.
1: ఓకే
0: పెట్టి పిల్లలకి మేము ఏం చేసేదంటే రోజుకి 2 కోడిగుడ్లు ఇచ్చేది.
1: ఓకే
0: ఇట్లా కొన్ని నెలలు నడిపించిన, ఒక 3-4 నెలలు ఓన్లీ కోడిగుడ్లే ఇచ్చేది
1: ఓకే
0: వాళ్ళు. ఫస్ట్ కొన్ని రోజులు కోడిగుడ్లు ఇచ్చిన తర్వాత కొన్ని చిన్న కొన్ని స్పోర్ట్స్ మెటీరియల్ పెట్టినాం.
1: ఓకే
0: స్పోర్ట్స్ మెటీరియల్ పెట్టినప్పుడు కోడిగుడ్లు తినడానికి వచ్చేటోళ్ళు వచ్చి ఒక గంట సేపు ఆడుకునేటోళ్ళు.
1: అవును.
0: ముందు ఇక కోడిగుడ్లు ఇవ్వడానికి ముందు 1 గంట, తర్వాత 1 గంట.
1: ఓకే
0: అప్పుడు వాళ్ళు ఆడుకునేటప్పుడు మేము కూడా వాళ్ళతో ఆడుకునేటోళ్ళం.
1: ఓహో.
0: ఆడుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో కొంచెం లాంగ్వేజ్ నేర్చుకున్నాం. లాంగ్వేజ్తో పాటు ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఏంది వాళ్ళ బిహేవియర్ ఎట్లున్నది అనే విషయాలు కూడా నేర్చుకున్నాం.
1: ఓకే
0: సో ఇప్పుడు పిల్లలు ఫస్ట్ కోడిగుడ్లు ఇచ్చిన తర్వాత ఆటలు ఇచ్చిన దాని తర్వాత చిన్న చిన్న కొన్ని విషయాలు మాట్లాడుతూ చదువు అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ
1: దీన్నే మనం
0: స్లో
1: ప్లే వే
0: స్లోగా
1: మెథడ్ అంటూ ఉంటాం.
0: ఎస్.
1: ఓకే
0: సో దాన్ని అట్లనే చిన్న చిన్నగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ దాన్ని అట్లా దాన్ని ముందుకు తీసుకొని వచ్చినాం అన్నాడు.
1: ఓకే
0: సో ఈ ఇది అట్లా స్టార్ట్ అయింది యాక్చువల్గా. దాని తర్వాత అక్కడ జరిగే దానికి ఇంకా మళ్ళా ఆ గుడిసె కట్టడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉండే.
1: ఏంటది?
0: అది మేకల కోసం వేసింది చాలా చిన్నగా ఉన్నది అని చెప్పి నేను ఊరళ్ళతో చెప్తే వాళ్ళు దీన్ని పెద్దగా కడదాము అని అన్నారు.
1: ఓకే
0: అన్నప్పుడు నేను మాత్రం వాళ్ళకి, నేను ఇంకా మా ఫ్రెండ్స్ శశీంధర్ మేమంతా కూడా ఏం చేసినాం అంటే వాళ్ళకి ఒక కండిషన్ పెట్టినాం.
1: ఏమని?
0: మీ ఊర్లో 35 ఫ్యామిలీస్ ఉన్నాయి.
1: ఓకే
0: 35 మెంబర్స్ పనిచేయాలి ఇక్కడ.
1: అందరు తప్పకుండా
0: అందరు
1: రావాల్సిందే.
0: తప్పనిసరిగా రావాలి,
1: ఓకే.
0: ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ దాంట్లో వాడే ప్రతి ఒక్కటి కూడా మీరే మీరే దాంట్లో మీరే అరేంజ్ చేసుకోవాలి.
1: ఓకే
0: సో అడవిలోనే దొరుకుతాయి కాబట్టి కట్టెలు,
1: అవును,
0: ప్రతి ఒక్కటి. సో దానికి ఒక 35 కట్టెలు పెడితే 35 కట్టెలు 35 ఇళ్లకి వెళ్ళి వచ్చినాయి.
1: ఓకే
0: 35 మంది పనిచేసిండ్రు. సో దాని మీద ఓనర్షిప్ అనేది అందరికి ఉండాలి
1: ఓకే
0: అన్న ఈ రకంగా దాన్ని వాళ్ళతో మాట్లాడేసాం. తర్వాత అదైన తర్వాత నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న వేరే వేరే విలేజర్స్ వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు.
1: ఓకే
0: మాకు కూడా కావాలి ఇది చెయ్యాలి అని. ఎందుకంటే అప్పుడు ఆ స్కూల్ వచ్చిన తర్వాత మనం మెథడ్ చెప్పిన తర్వాత చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి మనకు. వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళు కూడా మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళకు కూడా అగైన్ సేమ్ ఇదే, మీరు ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా పని చేసినప్పుడే మేము అక్కడ మీ ఊర్లో అడుగు పెడతాం అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత మీ సరౌండింగ్ విలేజర్స్ అంత నేబరింగ్స్ ప్లేసెస్ కాబట్టి అది మాకు పెద్ద చెప్పడానికి కూడా మాకేం ఇబ్బంది అనిపించలేదు.
1: అవును.
0: సో రెగ్యులర్ గా ఊర్లో కూడా కలుసుకుంటాం కాబట్టి ఏమి పెద్ద ఇబ్బంది అనిపించలేదు. చెప్పినా వాళ్ళు చేసిండ్రు. సో ఇట్స్ బీన్ 6 ఇయర్స్, మంచిగా మంచిగా అవుతుంది.
1: ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళు అంటే చిన్న చిన్న సెంటర్స్ అయిపోయినాయి?
0: చిన్న చిన్న సెంటర్స్ అంటే ఒక్కొక్క సెంటర్ లా ఒక యావరేజ్ గా 30 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఒక 9 సెంటర్స్ వరకు నడిచినాయి. ఇప్పుడు ఒక 2 తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే అక్కడ పిల్లలు హాస్టల్కి వెళ్ళిండ్రు. అంటే మనం జస్ట్ 2 సెకండ్ క్లాస్ వరకే చెప్తాం అన్నమాట. ఆఫ్టర్ సెకండ్ క్లాస్ గైడెన్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళా దాని తర్వాత క్లబ్ అని ఒకటి ఫామ్ చేసినాం.
1: ఓకే
0: మన దగ్గర యాక్టివ్ గా చదువుకున్న పిల్లలు వేరే దగ్గర పోయిన తర్వాత క్లబ్ లా జాయిన్ అవుతారు. సో మన టీచర్స్ మన టీమ్ ఏంటంటే వాళ్ళు మంచిగా చదువుకుంటారా లేదా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళు చదువుకునే ప్లేస్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది చూసి వాళ్ళకి మళ్ళా మనం వాళ్ళకి ఆ ఇబ్బందులను తీసేయడానికి వర్క్ చేయాలి. సో అట్లా కొంతమంది పిల్లలు ఇప్పుడు చదువుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి 10th ఇప్పుడు 11th క్లాస్ లో ఉన్నది. సో ఆమెకి ఫీజు అవన్నీ కూడా మనమే కడతాం మన మన స్కూల్ నుంచి. ఆమెని ఎక్కడ వేసిన అంటే ఆమె ఆర్చరీ స్పెషలిస్ట్. సో ఆమె ఆర్చరీ నేషనల్ లెవెల్ ఆర్చరీ కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది మణిపూర్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్చరీతో పాటు ఆమె వాలీబాల్ కూడా ఆడుతుంది. ఇప్పుడు స్టేట్ లెవెల్ వాలీబాల్ కూడా సెలెక్ట్ అయింది అన్నట్టు. సో ఆమెని ఎక్కడ అంటే ఒక స్పోర్ట్స్ సెంట్రిక్ ఉన్న కాలేజ్ లో ఆమె జాయిన్ చేసినాం అన్నట్టు.
1: ఓకే
0: సో ఇట్లా ఇవన్నిటిని క్లబ్ చూసుకుంటది అన్నట్టు.
1: ఓకే క్లబ్ అనేది నెక్స్ట్ లెవెల్.
0: నెక్స్ట్ లెవెల్ దాంతో పాటు ఇంకా బీసీహెచ్సి ఆరోగ్య మిత్ర అని ఉంటది. ఎవరికైనా ఊరళ్ళకైనా లేకుంటే మన స్కూల్
1: పిల్లలకైనా
0: ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు.
1: ఓకే
0: ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద గ్యాప్ ఏంటంటే లింగ్విస్టికల్ గ్యాప్ ఉంటది. మనం ఇక్కడ మన దగ్గర మాట్లాడే భాష స్కూల్ మన హాస్పిటల్లో మాట్లాడే భాష బయటలో మాట్లాడే భాష తేడా
1: ఉంటుంది.
0: సో ఇక్కడ ఉన్న మన పిల్లలకి హాస్పిటల్ కి మధ్యలో ఒక అనుసంధానం ఉండాలని చెప్పి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తోటి ఒక ఫ్రెండ్లీ కొలాబరేషన్ కూడా చేసుకున్నాం.
1: ఓకే
0: సో వాళ్ళు మంత్లీ ఒకసారి మన దగ్గర క్యాంప్స్ పెడతారు. డాక్టర్ శ్రీనాథ్ అని ఉంటాడు భూపాలపల్లిలో. ఆ శ్రీనాథ్ ఆధ్వర్యంలో అది నడుతుంది. మనం ఒక పేపర్ మీద పేషెంట్ యొక్క పేరు రాసి వాళ్ళ వాలంటీర్స్ పంపినామనంటే వాళ్ళు దగ్గరుండి హాస్పిటల్లో చూపెడతారు.
1: ఓకే
0: సో

0: ఇట్లా ఇట్లా రకరకాల యాక్టివిటీస్ మనం తీసుకురాగలిగినాం.
1: ఓకే, ఇప్పుడు వాళ్ళ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి ఇలా డాక్టర్ సహకారం ఉంది, మరి ఇప్పుడు వాళ్ళని పై స్కూల్కి చదివి పంపించాలన్నా లేకపోతే వాళ్ళకి పెద్ద పెద్ద స్కూల్ ఫీజులు కట్టాలన్నా మరి ఎటువంటి సహకారం వస్తుంది మీకు?
0: ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద పెద్ద స్కూల్
1: స్కూల్స్
0: ఫీజులు కట్టే పరిస్థితుల్లో లేము, బట్ ఏంటంటే వీలైనంత వరకు గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ స్కూల్స్లకి కాలేజీలకి పంపే ఆలోచన ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి సోషల్ అంటే క్యాస్ట్కు సంబంధించిన సర్టిఫికేట్ రికగ్నిషన్ లేదన్నట్టు.
1: ఓకే
0: సో ఆ పర్టికులర్ కమ్యూనిటీకి షెడ్యూల్ ట్రైబ్ లాగా హోదా అది లేదు,
1: ఓకే
0: స్టేటస్ లేదు.
1: ఓకే
0: లేకపోవడం వల్ల స్కాలర్షిప్ ఇష్యూస్ ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అవి హోప్ఫుల్లీ గవర్నమెంట్ కనుక వాటిని రిజాల్వ్ చేయగలిగితే చాలా మంది పిల్లలు చదువుకుంటారు.
1: కరెక్ట్,
0: చదువుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు ఇదే అడవిలు ఉండాలనా లేకుంటే అడవిలోకి వెళ్ళి బయటికి పోవాలా.
1: అవును,
0: సో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు.
1: సో వాళ్ళు కూడా మేము ఇలా కష్టపడి వచ్చాము, మేము కూడా ఇలాంటి పిల్లలకి తప్పకుండా హెల్ప్ చేస్తామని వాళ్ళు కూడా
0: వాళ్ళు
1: ఉంటారు.
0: అనుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఒక జనరేషనే మారుతుంది.
1: కరెక్ట్,
0: ఇప్పుడు ఆ కమ్యూనిటీ నుంచి ఒక తులసి అనే అమ్మాయి ఎప్పుడైతే డ్రామా జూనియర్స్ లో ఆమె థియేటర్ చేసిందో,
1: అవును,
0: ఆమె టీవీలో వచ్చిందో, ఆ
1: అప్పటి నుంచి
0: కమ్యూనిటీకి ఎంత ధైర్యం వచ్చింది అనేది నేను నా కళ్ళారా చూసిన.
1: తెలుసు, నాకు
0: ఒక
1: అర్థం
0: స్టేజ్
1: అవుతుంది.
0: లో ఏమైందంటే నేను ఎక్కడికైనా పోయినప్పుడు మా డిస్ట్రిక్ట్ ఎవరైనా ఆఫీసర్స్ కానీ ఎవరైనా నా పనులకైనా స్కూల్ పనులకైనా కలవడానికి పోయినప్పుడు
1: ఓకే.

0: చేయలేము అన్న ఉద్దేశంగా అన్ని టేకప్ చేయలేదు.
1: ఓకే
0: సో అట్లా
1: ఓకే. సో మరి ఇంకా వింటుంటే ఇంకా ఇన్వెళ్ళనిపిస్తుంది కదా ఈ స్టోరీ. ఇంకా కంటిన్యూ చేద్దాం ఒక చిన్న పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్, మరి లేట్ చేయకుండా మరిన్ని క్వశ్చనర్ కూడా రెడీగా ఉంది కదా, అడిగేద్దామా మరి. సో సంతోష్ గారు చెప్పండి, మరి ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఉన్న సంతోష్కి ఇప్పుడున్న సంతోష్కి ఏదైనా డిఫరెన్స్ కానీ మీకు ఏమన్నా తెలుస్తుందా?
1: డిఫరెన్స్ అంటే ఓకే, నేను చాలా విషయాలు నేర్చుకున్నా
0: ఓకే
1: దగ్గర నుంచి నేర్చుకున్నా, ఇంకా ఒక టీంని ఎట్లా రన్ చేయాలనే విషయాలు నేర్చుకున్నా, ఒక ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలని నేర్చుకున్నా, ఇంకా చాలా కమ్యూనిటీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.
0: ఓకే సో ఇంకొకటి మాకు అంటే ఈ ప్రశ్న ఏంటంటే, ఒకసారి ఏమో ఎడ్యుకేటర్, ఇంకొకసారి ఏమో ఫిల్మ్ మేకర్ అని, ఇంకా ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్ ఐఐటీలో. సో మరి ఇంతకీ మీ మెయిన్ గోల్ ఏంటి అసలు ఇంతకీ?
1: సో ఇది అంటే అసలు నాకు అది నాకు ఇంకా కూడా నాకు ఒక క్లారిటీ

0: ఉండదు అసలు. నా గోల్ ఏంది, నేను ఏంది ఇదంతా అన్న ఒక కన్ఫ్యూజన్ లో నేను ఉంటా. మోస్ట్లీ చాలా మంది యూత్ కూడా అట్లే ఉంటారు అనుకుంటా.
1: ఓకే
0: సో అంటే నేనేమనుకుంటా అంటే, నేను ఒక ఇండియా అనేది ఒక
1: ఇండియాకి చాలా హిస్టరీ, చాలా మంచి హిస్టరీ ఉన్నది, బ్యూటిఫుల్ హిస్టరీ ఉన్నది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి, అది ఎకనామికల్గా హెచ్చు తగ్గులు ఉన్నాయి, నెక్స్ట్ సోషల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెండర్ పరంగా కూడా ఈక్వాలిటీ లేదు. సో నేను ఇండియాని ఒక ఈక్వాలిటీతో కూడిన కంట్రీగా ఇండియా మారాలి అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. సో ఇవన్నీ కావాలని అంటే ఇండియాలో ఉన్న అత్యంత వెనుకబడిపోయిన వర్గాలకు, వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాలకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి. ఓకే
0: సో ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి, నెక్స్ట్ అందరూ ఒకే రకంగా మాట్లాడగలగాలి. సో ఇవన్నీ రావాలని అంటే ప్రతి ఒక్కరికి అన్నీ అందాలి అని చెప్పి నేను కోరుకుంటా. సో అట్లా అందరికీ అన్ని విషయాలు అందడానికి, అందించడానికి నేను నా వల్ల అయినంత వరకు నేను చేయగలుగుతా. సో
1: ఓకే
0: దీనికి ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది టూల్ అని నేను నమ్ముతా. సో బీసీహెచ్సి అనేది అది కొంతవరకు ఇట్లా వాళ్ళకి చదువు చెప్పడానికి, నెక్స్ట్ వాళ్ళని ఒక ప్రపంచంతో ఈక్వల్గా వాళ్ళని మార్చడానికి,
1: మార్చడానికి
0: వాళ్ళ సోషల్గా వాళ్ళ గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళు మనీ సంపాదించుకోవడానికి కూడా ఒక టూల్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను బిలీవ్ చేస్తా కాబట్టి. సో నేను
1: ఓకే.
0: బేసిక్గా అది
1: సో
0: నా క్వశ్చన్, నా
1: బేసిక్గా
0: ఆన్సర్
1: అంటే ఏంటంటే,
0: ఏమో.
1: అది ఫిల్మ్ మేకర్ అది ఇది ఏదైనా కానీ మీ గోల్ మాత్రం ఒకటే.
0: ఎస్,
1: సో ఏంటంటే కొన్ని
0: ఈక్వాలిటీ, ఈక్వాలిటీని, ఈక్వాలిటీతో కూడిన సమాజాన్ని కలగంట నేను.
1: ఓకే
0: సో అట్లా అది రావాలి అని చెప్పి నేను 100% నేను కోరుకుంటాను.
1: ఓకే. సో మరి సంతోష్ గారు, కొన్ని ప్రయాణాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ దారిలో ఎన్నో జీవితాలకి అవి దారి చూపిస్తాయి అనేది మీరు నమ్ముతుంటారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ మనకి ఈరోజు గెస్ట్ షోలో వచ్చిన సంతోష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా ఏంటంటే, మనం చూడని జీవితాలను ఎలా చూడాలి, వినని ఆ వాయిసెస్ని ఎలా వినిపించాలి అని చెప్పేసి మీరు చేస్తున్న ఈ తపన, ఇంకా మంచి మంచి ఏమంటారు మంచి రోజులు రావాలి, ఇంకా చాలా మంది పిల్లలకు మీ హెల్ప్ కావాలి, మీ తోడ్పాటు కావాలి, వాళ్ళు ఇంకా మంచిగా వాళ్ళని రైజ్ చేసే శక్తి ఆ దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
0: థ్యాంక్ యూ రంజిత్ గారు,
1: థ్యాంక్ యూ సో మచ్
0: థ్యాంక్ యూ
1: ఫర్
0: సో
1: బీయింగ్
0: మచ్
1: విత్
0: ఫర్
1: అస్ టుడే.
0: ఇన్వైటింగ్ మీ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ షో.
1: యా థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ లిజనర్స్, ఇది మరి సంతోష్ గారు ఇంకా మరిన్ని జీవితంలో అధిరోహించాలి, ఆయన అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇవాళ గెస్ట్ షోలో సంతోష్ ఎస్రమ్ గారు, ఫిల్మ్ మేకర్, ఎడ్యుకేటర్ అండ్ రీసెర్చ్ స్కాలర్ ఎట్ ఐఐటి, ఆయన చెప్పిన విషయాలని వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగే 17వ పెన్షన్ అదాలత్ కు మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు స్వీకరించనుండగా, గతంలో నిర్వహించిన 16వ అదాలత్ విజయగాథల కరపత్రం ఆవిష్కరిస్తారు. ఇప్పటి వరకు 20,676 పెన్షన్ ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలో ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. భేటీకి హాజరుకాని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులకు ఏఐసీసీ సర్క్యులర్ పంపింది. సర్పై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇండీ కూటమి ఆందోళన కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇండీ కూటమి ఆందోళనలపై వ్యూహాన్ని కాంగ్రెస్ ఖరారు చేయనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడుతూ 700 మీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. అదనపు పరికరాలతో పనులు వేగవంతం చేసి 2028 జూన్ నాటికి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా 30 టీఎంసీలకు పైగా నీరందిస్తామని మంత్రి ఉత్తమకుమార్రెడ్డి తెలిపారు. నటి జాహ్నవి కపూర్ ఏఐ మార్పింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవరా సినిమాలో చుట్టమల్లే పాటను ఏఐ సాంకేతికతతో మార్పింగ్ చేయడం వల్ల నటుడు ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని ఎలా తరలిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందించలేదని విమర్శించారు. ఓటమి భయంతోటే ఖైరతాబాద్ ఉప ఎన్నికను అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని ఎంపీ డీకే అరుణ్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.

ఇచ్చారు. గెలుపుపై నమ్మకం ఉంటే పిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని సవాల్ చేశారు. హైదరాబాద్ ఐమాక్స్ వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుంచి 18 వరకు సరస్ గ్రామీణ చేతి వృత్తుల ప్రదర్శన మేళ నిర్వహిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ రాష్టాల చేనేత హస్తకళలు ఆహార ఉత్పత్తులకు సంబంధించి 204 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జపాన్లో నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. పక్షం రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 450 రికార్డులు నమోదయ్యాయి. భారత్ 85 పథకాలతో 4 స్థానంలో నిలవగా చైనా 341 పథకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్
3: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
1: అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఫ్రమ్ చార్మినార్స్ ఇరానీ చాయ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ హైదరాబాదీ బిర్యానీ, ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ యోర్ ఇయర్స్.
4: జష్నే హైదరాబాద్, సేవర్ ద సిటీ సోల్.
5: जागते रहो, जागते रहो,
6: सिर्फ जागते नहीं सजग रहो.
5: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है.
6: अफवाहों से,
5: धोखाधड़ी से
6: जागरूक होना है, अपने अधिकारों के प्रति,
5: अपने जिम्मेदारियों के प्रति.
6: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
5: सजग भारत,
6: जागरूक भारत,
5: सशक्त भारत.
6: सुनिए सजग भारत
5: सोमवार सुबह 11:30 पर सिर्फ एफएम रेनबो 101.9 पर. सजग भारत,
6: जागरूक बनिए,
5: सजग रहिए.
0: एफएम रेनबो 101.9.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించి ఓటు హక్కు దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. పౌరుడికి ఓటు హక్కు వేరు చేయడం ఆత్మను తీసేయడమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమని స్పష్టం చేశారు. గాంధీభవన్ వేదికగా ఈరోజు కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపడతారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్దిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన 100,000 రూపాయల మొత్తానికి ఈ నెల 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా డబ్బు చెల్లించిన వారి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. భారత్ రష్యా సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉందని, భారత్ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఒక దేశంతో ఉన్న సంబంధాలు వేరొక దేశ అనుభవాలతో పోల్చూడలేమని జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం 1.45 లక్షల కోట్లతో చేపట్టనున్న భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కీలక అనుమతులు సిఫారసు చేసింది. ఏటా 9 మిలియన్ టన్నుల శుద్ది సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. హైజాక్ యత్నం విఫలమైన తర్వాత ఫ్లై దుబాయ్ విమానాన్ని సౌదీ ఎడారిలో కూల్చేసేందుకు ఒమెన్ సహా పైలట్ ప్రయత్నించినట్టుగా ఇటాలియన్ పత్రిక తెలిపింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు ఈ రోజు నుంచి 3 రోజులపాటు జరుగుతాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎల్లుండి 7న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. పండుగల సీజన్ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్

ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ యూర్ సెల్ఫ్ రికమెండింగ్

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే

కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్,
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ FM రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.
3: FM Rainbow 101.9.

0: అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హాయ్ హలో నమస్తే, నేను ఆర్జరీను, మీరు వింటున్నారు జెష్నే హైదరాబాద్ స్టూడియోలో. సమయం 2 గంటలు దాటి 1:29 అవుతోంది. జెష్నే హైదరాబాద్లో ప్రతిరోజు మనకి ఇష్టమైన వంటకాల గురించి, హైదరాబాదీ వంటకాల గురించి మాట్లాడుకుంటాం కదా. మరి హైదరాబాద్కి ఎంతో ఇష్టమైన ఒక నాన్ వెజ్ వంటకం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పేరు వినగానే నోరూరించే పేరు బోటీ కబాబ్. బయట కొంచెం క్రిస్పీగా, లోపల జ్యూసీగా, మసాలా రుచితో నోట్లో వేసుకోగానే ఆహా అనిపించే ఈ బోటీ కబాబ్ అసలు ఎక్కడ పుట్టింది, దాని వెనుక ఉన్న హిస్టరీ ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు, ఇవన్నీ ఇవాళ మాట్లాడుకుందాం మన జెష్నే హైదరాబాద్లో. నేను ఆర్జరీను, మీరు వింటున్నారు ఆకాశవాణి FM Rainbow 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రాంగళమయం. జేష్ని హైదరాబాద్ వింటున్నారు. హైదరాబాద్ కి ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ వంటకం గురించి వాళ్ళ మాట్లాడుకుంటున్నాము, బోటీ కబాబ్. అసలు బోటీ అంటే ఏంటో అందరికీ తెలిసిందే, అయినా కూడా ఒకసారి మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసిన బాగానే బోటీ అంటాం. ఈ ముక్కలను మసాలాల్లో మ్యారినేట్ చేసి వాటిని గ్రిల్ చేయడం, అంటే చీకులతో గుచ్చి గ్రిల్ చేయటం, రోస్ట్ చేయటం లేదా పాన్ మీద కుక్ చేయటం ద్వారా తయారు చేసేదే కబాబ్. అంటే ఇది ఓన్లీ మాంసంతోనే ఉండొచ్చు, ఇంకా వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉండొచ్చు, ఇంకా క్రీమ్స్ యాడ్ చేసి ఉండొచ్చు, అవన్నీ తర్వాత చెప్తాను. అయితే బోటీ కబాబ్కి ఒకే ఒక ప్రాంతాన్ని ఆరిజిన్గా చెప్పటం కష్టం. కబాబ్ల సాంప్రదాయం మధ్య ఆసియా, పర్షియన్ అలాగే పశ్చిమ ఆసియా వంటకాల ప్రభావంతో భారత ఉపఖండంలోకి వచ్చిందని చెప్పొచ్చు. మాంసాన్ని సీకుల మీద పెట్టి కాల్చే పద్ధతి క్రమంగా మన దేశంలోని రాజవంశాలు, రాజదర్బార్లు, ముఖ్యంగా మొఘల్ మరియు తర్వాతి ప్రాంతీయ వంటకాల్లో భాగమైంది. అలా కబాబ్ భారతదేశంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతం తనదైన రుచిని జోడించింది. ఉత్తర భారతదేశంలో ఒక రకం, లక్నోలో మరో రకం, పంజాబ్లో ఇంకో ఫ్లేవర్, హైదరాబాద్లో మాత్రం మన దక్కన్ మసాలాలు సుగంధ ద్రవ్యాలతో కలిపి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొచ్చాయి. ఇంతకీ ఇందులో ఎలాంటి టైప్స్ ఉన్నాయి, ఎలా తయారు చేస్తారు అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు జష్ని హైదరాబాద్, నేను ఆర్జరీను ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

జెష్ని హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జరీను ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 201.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. బోటీ కబాబ్ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము. జెష్ని హైదరాబాద్ హైదరాబాద్ రుచుల్లో బోటీ కబాబ్ అసలు ఎలా తయారు చేస్తారు అని ఇప్పుడు చెప్పుకుందాం. సాధారణంగా అయితే మన హైదరాబాద్ అంటే మాట్లాడేది బిర్యానీ, హలీం, నిహారి, పాయ, చికెన్పూరి కబాబు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఫస్ట్ ప్లేస్లో బోటీ కబాబ్ ఉంటుంది. అండ్ బోటీ శనగలు ఇవి కూడా ఉంటాయి. అయితే బోటీ శనగల తర్వాత ఎక్కువగా హైదరాబాద్లో జరిగే ఫంక్షన్స్లో పండగలప్పుడు, మెయిన్ పండగలప్పుడు ఉండేది ఈ బోటీ కబాబ్ కూడా. దీనికి చికెన్ లేదా మటన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటారు. మాంసం ముక్కలకు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం నిమ్మరసం, ఉప్పు ఇవన్నీ కలిపేస్తారు. ఇంకొంతమంది అయితే ధనియాల పొడి, కసూరి మేతి అండ్ ఇంకొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మిశ్రమాన్ని, ఈ మసాలా మిశ్రమాన్ని మాంసానికి బాగా కోట్ చేసి కొంచెం సేపు మ్యారినేట్ చేస్తారు. ఈ మ్యారినేషన్ వల్ల మాంసానికి రుచి, మసాలా రుచి మాంసంలోకి బాగా వెళ్తుందన్నమాట. తర్వాత వీటిని సీకుల్కి గుచ్చి గ్రిల్ చేయొచ్చు, ఓవెన్లో పెట్టి రోస్ట్ చేయొచ్చు, లేదా ప్యాన్ మీద కుక్ చేయొచ్చు. బట్ ఇట్లా చేసినవి అంటే బొగ్గుల మీద చేసిన వాటికి గ్రిల్ చేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్తో బోటీ కబాబ్స్ ప్రత్యేకమైన టేస్ట్, ఆకర్షణ అన్నమాట. అయితే ఇందులో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి బోటీ కబాబ్లో అని అంటే, మటన్ బోటీ కబాబ్ ఇది జ్యూసీగా రిచ్ ఫ్లేవర్తో ఉంటుంది. చికెన్ బోటీ కబాబ్ ఇది కొంచెం లైట్గా తొందరగా కుక్ అవుతుంది. తర్వాత తందూరి బోటీ కబాబ్, ఈ తందూరి స్టైల్లో కుక్ చేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మసాలా బోటీ కబాబ్ స్పైసీ మ్యారినేట్ చేస్తారు కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేస్తారు, కొంచెం ఘాటుగా ఉంటుంది. సీక్ బోటీ కబాబ్, మాంసం ముక్కలను సీకర్స్కి అంటే ఇప్పుడు మామూలుగా అయితే ట్రెడిషనల్గా సీకుల్కి కూర్చి బొగ్గుల మీద కాల్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అవి ఎలక్ట్రికల్ కూడా వచ్చాయి కాబట్టి అలా తయారు చేసేది ఒక వేరియేషన్ అన్నమాట. ప్రాంతాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్, స్పైసెస్, కుకింగ్ మెథడ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే ఒకే పేరు ఉన్న కబాబ్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. సో మరి ఇంకా ఏంటి స్పెషల్ ఇందులో అనేది నెక్స్ట్ చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. జెష్ని హైదరాబాద్ వింటున్నారు. నేను ఆర్జే రీను.

మీరు వింటున్నారు జస్ట్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్స్ రెయిన్బో తో జీవితం రంగులమయం. ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం హైదరాబాదీ స్పెషల్ బోటీ కబాబ్ గురించి. అయితే హైదరాబాదీ స్టైల్లో ఏముంది, ఎందుకంత స్పెషల్ అనేది చెప్తా అన్నా కదా. హా, స్పెషల్ అంటే హైదరాబాద్ అంటేనే స్పెషల్, హైదరాబాదీ వంటకాలే స్పెషల్, అంతకుమించి ఇంకేం లేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన రెసిపీనే. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా

హైదరాబాద్లో జరిగే ఫంక్షన్స్లో కానివ్వండి, మెయిన్ మెయిన్ పండగల్లో కానివ్వండి, డెఫినెట్గా బోటి కబాబ్ అనేది ఉంటుంది. అయితే మన హైదరాబాదీ వంటకాలలో మసాలా అంటే కేవలం కారం కాదు, సుగంధం కూడా. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం, ఇలా ఫ్లేవర్స్, లేయర్స్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రతి ముక్కలో ఒకటి కాదు, ఎన్నో రుచులు కలిసి వస్తాయన్నమాట. బోటి కబాబ్ను సాధారణంగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం పిండుకొని పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో సర్వ్ చేస్తూ ఉంటారు. కొందరు రుమాలి రోటీ, నాన్ లేదా పరాటతో కూడా తింటారు. ఇంకొంతమంది ఉట్టిగా తినేస్తారు, అది ఒక ఇష్టం అనుకోండి. అయితే హైదరాబాద్లో మీకు చాలా ఇష్టమైన రెసిపీ ఏంటి అని అడిగితే టక్కున బిర్యానీ అనే చెప్తారు కదా, తర్వాత పానీపూరి అని చెప్తారు. సరే సరే, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాము. బట్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్న బోటి కబాబ్ గురించి ఇంకొన్ని విషయాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జస్ట్ నే హైదరాబాద్.

ఎస్, నేను అర్జునీను, మీరు వింటున్నారు జెష్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే ఫ్రెండ్స్, బోటి కబాబ్ కేవలం ఒక కబాబ్ కాదు, ఇది భారత ఉపఖండంలోని కబాబ్ సాంప్రదాయాలు, రాజదర్బాల వంటకాలు, ప్రాంతీయ మసాలాలు కలిసి తీసుకొచ్చిన ఒక రుచికరమైన ప్రయాణం. ఆ ప్రయాణం చిన్న ప్రయాణం అయితే కాదు, ఇప్పటికీ తరతరాలుగా కొనసాగుతుంది. ఒక చిన్న మాంసం ముక్క మసాలా మ్యారినేట్ మంట మీద గ్రిల్, ఆ స్మోకీ అరోమా, పక్కన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, అంతే హైదరాబాద్ ఫుడ్. మనసు ఖుష్, దిల్ పసంద్ లాగా. సరే, ఇలాంటి నాన్వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత ఒక మంచి స్వీట్ ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకు ఎప్పుడు అదే చెప్పాలనిపిస్తుంది, అదే తినాలనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇది మన జెష్ని హైదరాబాద్. ఇవాళ మనం మాట్లాడుకున్న హైదరాబాదీ రుచులు, మన సాంప్రదాయాలు, మన కథలు అన్నీ మీ ముందుకు తీసుకొచ్చే అందమైన ప్రయాణము, ప్రయత్నమే జెష్ని హైదరాబాద్. నేను మీ ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. మరో రుచికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్ హైదరాబాద్ ఫుడ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకులు గై పెర్మెలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్బంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షిస్తారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు తుది రూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా, లోతుగా చర్చలు జరుగుతున్నాయని తెలియజేశారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరుదేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈరోజు మాజీ కేంద్ర మంత్రి కాకా జి వెంకటస్వామి జయంతి సందర్బంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. వెంకటస్వామి పేద ప్రజల హృదయాల్లో దీపంలా వెలిగారని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాక విగ్రహానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నిర్మల్ జిల్లాలో 23.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు రాష్ట మంత్రులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, జుపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా గోదావరి పుష్కరాల రహదారులు, రిజిస్టార్, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మే పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్దమైన సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పార్టీ ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్లో గ్లోబల్ పొల్యూటెంట్ అంశంపై 17వ అంతర్జాతీయ పాదరస సదస్సు అక్టోబర్ 4 నుంచి 9 వరకు ఘనంగా జరుగుతోంది. భారతదేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 26 దేశాల శాస్త్రవేత్తలు, విధానకర్తలు హాజరయ్యారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెగ్మెంట్. మరి ఈ సెగ్మెంట్ వచ్చేసి రెయిన్బో మ్యాట్నీ షో. సో లాస్ట్ ఫ్రైడే మంచి సినిమాల గురించి, రెండు సినిమాల గురించి

గురించి మాట్లాడాను కదా, స్పెసిఫిక్గా ఈ గంటలో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఇదే రోజు మనకు రిలీజ్ అయినటువంటి సినిమాల గురించి. ఇవాళ అక్టోబర్ 5, అంటే అక్టోబర్ 5న రిలీజ్ అయినటువంటి సినిమాల గురించి ఇవాళ రెయిన్బో మ్యాటినీ షోలో మాట్లాడుకుంటాము. మరి మనకు సినిమాలంటే మాటలు ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే కదా. అండ్ మీకు ఇష్టమైన సినిమా రిలీజ్ అయిన డేట్ ఏంటి అంటే ఇప్పుడైతే టక్కున చెప్పట్లేదేమో కానీ ఒకప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని చెప్పేవాళ్ళు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన సినిమా, ఫ్రెండ్స్తో కలిసి చూసిన సినిమా, స్కూలు కాలేజు ఎగ్గొట్టి చూసినటువంటి సినిమా, ఇట్లాంటివన్నీ బోల్డ్ అని లిస్టులు ఉండేవి. కానీ రాను రాను అండ్ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇలాంటి మెమొరీస్ అన్నీ మనకు ఉండట్లేదు. కొంచెం మనం బ్యాక్ వెళ్దాం. ఎక్కడికి అంటారా, అక్టోబర్ 5న మనకి 2000 నుంచి ఈ 2026 వరకు రిలీజ్ అయినటువంటి ద సేమ్ డే ఏమేమి సినిమాలు ఉన్నాయి, ఎవరు హీరో, ఏంటా కదా ఇవన్నీ మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కసారి మరి రెయిన్బో మ్యాటినీ షో మీరు కంటిన్యూగా వినాల్సిందే. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, ఆ సినిమా అంటేనే ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అలా ధారాళంగా మాటలు వస్తూనే ఉంటాయి నాకైతే. అందుకే ఎక్కువ మాట్లాడుకున్న పాట వినిపించేస్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. మీరు వింటున్నారు రెయిన్బో మ్యాటినీ షో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM రెయిన్బో 101.9 రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే ఇవాళ మనకి రిలీజ్ అయిన సినిమాలు అంటే ద సేమ్ డే అక్టోబర్ 5 2000 నుంచి 2026 లోపు రిలీజ్ అయిన సినిమాల గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. రెడీగా ఉండండి, బికాజ్ కొన్ని సినిమాలు మనకి బాగా ఆడినవి ఉండొచ్చు, కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ ఉండొచ్చు, సిల్వర్ జూబ్లీవి కూడా ఉండొచ్చు. ఫస్ట్ చెప్పే సినిమా మాత్రం బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమా, 2005 అక్టోబర్ 5 రిలీజ్ అయినటువంటి సినిమా. ఇది సినిమా పేరు అల్లరి పిడుగు. ఈ సినిమా కత్రినా కైఫ్ అండ్ చార్మి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో జయంత్ సి పరాంజ్ డైరెక్ట్ చేసినటువంటి మూవీ. బాలయ్య సినిమా అంటేనే మాస్ ఎనర్జీ, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్. అప్పట్లో థియేటర్ దగ్గర అభిమానుల సందడి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఉంది, సినిమా రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో రివ్యూస్, రియాక్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఆ రోజులో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. సినిమా ఎలా ఉంది, టాక్ ఏంటి, సూపరా, ఫట్టా, హిట్టా, వెంటనే టికెట్ ఎలా కొనాలి, ఒకవేళ సూపర్ హిట్ అయితే బ్లాక్లో కొనడానికి ఏమేం చేయాలి, హో ఎన్ని జ్ఞాపకాలు. మీకు ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీ మెసేజెస్ చదవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మరి ఈ సినిమా అయితే మొత్తానికి ఓకే టాక్ తెచ్చుకుంది. అండ్ తర్వాత మరి ఈ సినిమా తర్వాత ఇదే రోజున రిలీజ్ అయినటువంటి సినిమా గురించి నేను నెక్స్ట్ చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ షో ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు రెయిన్బో మ్యాట్నీ షో. రెయిన్బో మ్యాట్నీ షోలో అక్టోబర్ 5th ద సేమ్ డే రిలీజ్ అయినటువంటి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇందాక మాట్లాడుకున్నాము 2005 అక్టోబర్ 5th రిలీజ్ అయిన అల్లరిపిడుగు సినిమా గురించి. ఇక 2012 వచ్చేసేద్దాము. అక్టోబర్ 5th 2012 వచ్చిన శివ తాండవం మూవీ, విక్రమ్, అనుష్క శెట్టి, జగపతి బాబు నటించారు.

శివతాండవం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేసి మంచి పేరుని సంపాదించుకుంది. విక్రమ్ అంటేనే తన పాత్ర కోసం ఎంతైనా కష్టపడే నటుడు. అనుష్క అంటే అప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. అండ్ వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అప్పట్లో సినిమా టైటిల్ కూడా ఎంతో పవర్ఫుల్గా ఉందో మనం చూస్తే శివ తాండవం అంటే ఒకసారి మనం పురాణాల్లోకి వెళ్ళిపోతాం. శివుడి తాండవం అంటే శక్తి, మార్పు, విధ్వంసం, సృష్టి అన్నింటినీ సూచిస్తుంది. మన పురాణాల్లో ఉన్నటువంటి పవరే అది. మరి విక్రమ్ నటించిన సినిమాల్లో అన్నిటికంటే కూడా ఇందులో అంటే మనకి శివతాండవంలో ఉన్నటువంటి ఆ నటనలో తను చూపించినటువంటి వేరియేషన్స్ అంత ఇంత కాదు. సినిమా ఓకే టాక్ని తెచ్చుకుంది. అండ్ అప్పుడు అపరిచితుడు, తర్వాత కొన్ని తమిళ్ మూవీస్, ఇలా ఆ ఇయర్ అంటే ఆ టైంలో కొన్ని సినిమాలు అయితే విక్రమ్వి మంచి సినిమాలు ఆడాయి. బట్ వాటితో పాటు ఈ సినిమా తెలుగులో వచ్చింది ఇదే రోజున. బట్ ఈ సినిమా మాత్రం స్టోరీ బాగున్నా ఎందుకో కొంచెం ప్రేక్షకులు దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం జరిగిందా తెలియదు, కానీ సినిమా మాత్రం ఓకే టాక్ తెచ్చుకుంది. ఇంకా మాట్లాడుకుందాం. రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు. నేను ఆర్జే నేను ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయ. చూద్దాము ఎవరైనా మెసేజ్ చేశారేమో. మనకి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి, అల్లరిపిడుగు సినిమా నేను చూశాను అని చెప్పి. అండ్ మాకు ఉప్పంగిలే గోదావరి ఫ్రమ్ ద మూవీ గోదావరి సాంగ్ ప్లే చేయండి. డెఫినెట్గా ప్లే చేస్తానండి. అండ్ నెక్స్ట్, హలో రేణు గారు, ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు యూ ఫర్ క్వైట్ సమ్ టైమ్. లవ్లీ వాయిస్, గ్రేట్ ఆర్జేయింగ్. ఐ హ్యావ్ ఆల్సో సీన్ మెనీ వీడియోస్ ఆఫ్ యువర్స్. ఓకే గౌతమ్ హిమాయత్ నగర్, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్, జస్ట్ నమస్కారం పంపించారు, పేరు లేదు, ఊరు లేదు, ఏంటిది? ఓకే అండి, సరే అయితే మీరు కూడా మెసేజ్ చేస్తే ఇలాగే నేను చదివి వినిపిస్తాను. నేను వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం, రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: Rainbow Matin Show వింటున్నారు. నేను ఆర్జీ రేణు. సినిమా అంటే కేవలం కథ మాత్రమే కాదు, ఒక స్టార్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు వచ్చే ఆ ఎనర్జీ కూడా ఆ సినిమాకి ప్రత్యేకమైన బలం. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో 2002లో వచ్చిన గాడ్ ఫాదర్ ఒక ప్రత్యేకమైన సినిమా. అక్టోబర్ 5, 2002లో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. మలయాళంలో మోహన్ లాల్ నటించినటువంటి లూసిఫర్కు తెలుగు రీమేక్. దర్శకుడు మోహన్ రాజా, చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అయితే స్టోరీ అంతా ఏంటి అంటే, ఒక ముఖ్యమంత్రి అకస్మాత్తుగా మరణించడంతో రాజకీయాలు వారసత్వ పోరు మొదలవుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రాజకీయ

ఈ చదరంగంలో అధికార దాహం ఒకవైపు, కుటుంబ కలహాలు ఇంకోవైపు, కుట్రలు ఇలా ఒకవైపు అన్నమాట. ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది చిరంజీవి గారికి సిస్టర్గా నయనతార నటించింది. సత్యదేవి పోషించిన జయదేవి పాత్ర గురించి చెప్పాలి. పవర్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. చిరంజీవి సత్యదేవ్ మధ్యలో వచ్చే సన్నివేశాలు సినిమాకి బలాన్ని చేకూర్చాయి. ఇక తర్వాత సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు ఇంకో పెద్ద ఆకర్షణ. చిరంజీవి సల్మాన్ ఖాన్ కలిసి కనిపించే సన్నివేశాలు మెగా ఫ్యాన్స్కి మంచి ట్రీట్ అనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ చేసిన మసూమ్ భాయ్ పాత్ర ఎక్కువసేపు ఉండకపోయినా ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మంచి మాస్ ఎలివేషన్ తీసుకొచ్చాయి. టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిరంజీవి ఎలివేషన్ సీన్లకు ఇంకా ఇంపాక్ట్ ఇచ్చింది. తర్వాత మనకి సినిమాలో ఏంటంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రజెన్స్, రాజకీయ నేపథ్యం, చిరంజీవి సత్యదేవ్ మధ్య వచ్చే సన్నివేశాలు, సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎపిసోడ్స్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్, ఇవన్నీ గాడ్ ఫాదర్ గుర్తుండిపోయేలాగా చేసేటటువంటి పాయింట్స్. ఇది కేవలం ఒక పొలిటికల్ థ్రిల్లర్ కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి స్టార్ పవర్ను మరో కోణంలో చూపించినటువంటి సినిమా. ఈ కథలో రాజకీయాలు, కుటుంబ కలహాలు, తెరపై చిరంజీవి గారి చరిష్మా, తోడుగా సల్మాన్ ఖాన్ మాస్ ఎనర్జీ, సో ఇవన్నీ కలిసి సినిమా అయితే సూపర్గా ఆడింది. అండ్ ఈ సినిమాలోంచి ఈ సాంగ్ మీకోసం.

రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మెసేజ్, కొన్ని అక్టోబర్లో రిలీజ్ అయిన సినిమా లిస్ట్ పంపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, మహేందర్ నాగలక్ష్మి గారు. యాక్చువల్లీ అక్టోబర్ మొత్తం మనం మాట్లాడుకోవట్లేదండి, ఓన్లీ అక్టోబర్ 5th రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆర్జే రేణు గారు, నమస్తే. లక్ష్మి మార్కండేయ, పూర్తిగా మీ మెసేజ్ కరెక్ట్గా రాయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. ఓకే, మెసేజెస్ నేను చూశాను అండ్ డెఫినెట్గా సాంగ్ రిక్వెస్ట్లు కూడా ఏమైనా ఉన్నా నేను ప్లే చేస్తాను, డోంట్ వరీ. అండ్ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం అక్టోబర్ 5th రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఇంకొక సినిమా, విజయ్ దేవరకొండ నటించినటువంటి సినిమా కూడా ఉందండి. సినిమాలో మనం హీరోల్ని ప్రేమ కథల్లో చూస్తాం, యాక్షన్స్లో చూస్తాం, కాలేజ్ స్టూడెంట్గా చూస్తాం, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూస్తే ఎలా ఉంటుంది? అది రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేని ఒక యువకుడు ఒక్కసారిగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే అదే ఆసక్తికరమైన కాన్సెప్ట్తో వచ్చిన సినిమా నోట. 2018 అక్టోబర్ 5th రిలీజ్ అయినటువంటి సినిమా, విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండతో పాటు మెహరిన్ ఫిర్జాదా, సత్యదేవ్, నాజర్, యశిక ఆనంద్ వీళ్ళందరూ మెయిన్ రోల్స్లో ప్లే చేశారు. నన్ ఆఫ్ ద అబో, నోట అంటే మనకు తెలుసు కదా. సో ఇందులో మొత్తం రాజకీయాల గురించే ఉంటుంది ఈ సినిమా అంతా కూడా. ఇందులో సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అండ్ నాజర్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. అండ్ హీరోయిన్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. పొలిటికల్ డ్రామా మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ఈ మూవీ అంతా. పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ పవర్, ఇట్ ఈజ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకసారి చెప్తాను, పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ పవర్, ఇట్ ఈజ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ముఖ్యమంత్రి పదవి అంటే కేవలం ఒక కుర్చీ కాదు అని చెప్పేటటువంటి సినిమా. శామ్ సిఎస్ సంగీతం అందించారు అండ్ ఇందులో అన్ని చోట్ల చెప్పాలి అని అంటే ముఖ్యంగా యాక్టింగ్ దేవరకొండది సూపర్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే మంచి టాకే తెచ్చుకుంది. ఎప్పుడైనా మీకు కుదిరితే మీరు చూడండి. వింటూనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ షో, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయ. అండ్ నేను ఇవాళ రెయిన్బో మ్యాట్నీ షోలో కొన్ని సినిమాల గురించి చెప్తున్నాను కదా, అక్టోబర్ 5th రిలీజ్ అయినటువంటి సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నా. 2019 అక్టోబర్ 5th చాణక్య మూవీ రిలీజ్ అయింది. గోపీచంద్, మెహ్రీన్, జరీన్ ఖాన్ కలిసి నటించిన సినిమా తిరు డైరెక్షన్లో. ఇందులో గోపీచంద్ రా ఏజెంట్గా నటించారు. ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్. అక్టోబర్ 5th 2019 థియేటర్స్లో విడుదలైంది ఈ సినిమా. అండ్ నెక్స్ట్ ఇంకో సినిమా అక్కినేని నాగార్జున, సోనాలి చౌహాన్ నటించినటువంటి సినిమా. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ది గోస్ట్. 2022 అక్టోబర్ 5th రిలీజ్ అయింది సినిమా. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా కూడా ఇదే రోజు అక్టోబర్ 5th రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా 2022 గాడ్ ఫాదర్ చిత్రంతో పాటు పోటీగా రిలీజ్ అయింది, అంటే దసరాకే రిలీజ్ అయింది. మనకు తెలుసు సంక్రాంతి అన్నా దసరా అన్నా ఇంకా సినిమాల ఫెస్టివల్, ఎన్ని సినిమాలు వస్తూ ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. పండగ అంటే మనకి ఇంట్లో సందడి, తర్వాత ఇటు సినిమాల సందడి, ఇంకా నెక్స్ట్ వీక్ అంతా అదే ఉంటుంది మనకి ప్లానింగ్. మనం మాట్లాడుకోవడం, పాటలు వినడం, ఎక్కడ చూసినా కూడా ఏది వింటున్నా ఏది చూసినా అదే కనిపిస్తూ ఉంటుంది. దసరా రాబోతోంది కాబట్టి మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ప్లాన్ చేస్తున్నారా షాపింగ్కి అండ్ ఊరు వెళ్ళడానికి? పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా అసలు ఫుల్ ట్రాఫిక్ మొత్తం ఓఆర్ఆర్ అంతా, అండ్ ఇక్కడ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయా ఉండవా ఏంటి అనేది నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఎనీవేస్, వింటూనే ఉండండి రెయిన్బో మ్యాట్నీ షో. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ, ప్రపంచంలోని చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలోనూ రష్యాతో భారత సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేపీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మార్గాలను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటీ పనులను రద్దు చేసి వన్వే విధానాన్ని శాశ్వతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల 400 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు చెప్పారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. గుజరాత్లోని ఏక్తా నగరంలో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే వేగవంతమైన అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. దేశంలో అక్రమంగా ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ, అమిత్ షా చట్టవిరుద్దంగా ఆ పదవుల్లో ఉన్నారంటూ ప్రభుత్వం రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు పెట్టాలని మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శల మీద ఎన్ రామచంద్రరావు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ వేదికగా స్పందించారు. అదే తర్కంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్రమమే అవుతారని మండిపడ్డారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ వద్ద టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ నాయకులు భారీ ముట్టడి ధర్నా చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిపెండెంట్ ఉద్యోగాల కల్పన, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు నిర్వహణ, సంస్థ లాభాల్లో 35% బోనస్ చెల్లింపు, విజిలెన్స్ వేధింపులు నిలిపివేసి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియోలో సమయం 4:56 అవుతోంది. ఈ పొద్దు షోలో ఇవాళ మనము ఈ డే స్పెసిఫిక్గా ఏమున్న ఈవెంట్స్ మాట్లాడుకుంటామో. అయితే నాకు మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలని ఉంది. అదేంటి అని అంటే, సినిమాలు చూసినప్పుడు మనం ఇందాక మ్యాట్నీ షోలో మాట్లాడుకున్నాం, మనకు తెలియని ఒక ప్రపంచాన్ని మనం చూస్తాము. అంటే చందమామ కథల్లో ఉండే మాయ వినోదాన్ని కావచ్చు, మాంత్రిక ప్రమాదాన్ని, కత్తి యుద్ధాల చాకచక్యాన్ని, విరహ గీతాల తీయదనాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించిన సినీ మాయ మాంత్రికుడు సంగీతం. కాలయంత్రం ఒకటి ఉంటుందని, దాని సాయంతో భూత భవిష్యత్తు కాలానికి తుర్రుమంటూ బుర్రుమంటూ పిట్టలాగా వెళ్ళి రావచ్చని తెలుగు ప్రేక్షకులకి ఆదిత్య 369 సినిమాతో తెలియజెప్పిన దర్శక శాస్త్రవేత్త కూడా సంగీతమే. చాలామందికి ఆయన పేరు రాసేటప్పుడు సంగీతం శ్రీనివాస

0: రావు అని రాస్తారు. అదే తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించి సంగీతం ఇలా కన్ఫ్యూజన్ చాలామందికే వచ్చిందట. అయితే విరిసినది వసంత గానం పాటల రచయితగా కూడా మారారు ఆయన. తన సినిమాలకు మాటల రచయితగాను పనిచేశారు, కథలు నాటకాలు కూడా రాశారు. నిన్న మార్నింగ్ నా గొల సోషల్ మీడియాలో చూడంగానే చాలా బాధేసింది. ఈ మధ్య మనము ఒక సినిమా కూడా చూసాము, అండ్ అదే మనకి లాస్ట్గా ఆయన ఇచ్చిపోయినటువంటి సంగీతం సినిమా ఒక జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చి వెళ్ళినటువంటి సినిమాలు అన్నీ కూడా మనకి మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. తెలుగు కమర్షియల్ సినిమా గుర్రపు కళ్ళాన్ని గట్టిగా పట్టుకొని తెరపై వీర విహారం చేస్తున్న దర్శకులు, భారీ డైలాగులు ఉన్న సినిమాలు తీస్తూ హిట్లు కొడుతూ ఉంటే, ఆయన మాత్రం ఆయన కమర్షియల్ గుర్రం ముందు వినయంగా మౌనంగా నిలబడి పుష్పక విమానం అనే మాట లేని సినిమా తీసి ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేశారు. దట్ ఈజ్ సంగీతం శ్రీనివాసరావు గారు. పుష్పక విమానం ఒకటేనా, తర్వాత అమావాస్య చంద్రుడు, తర్వాత విచిత్ర సోదరులు, ఆ తర్వాత మేడం, ఇలా చెప్పుకుంటూ పోతే నియమాలకు లోబడి సినిమా తీయకపోవటమే నా నియమం అని ముందుకు సాగారు సంగీతం. వైవిధ్యతకు నిలువెత్తు నిదర్శనం, సృజనాత్మకతకు వన్నె తగ్గని ఆదర్శం ఆయన. ఆయన మనలో ఇప్పుడు లేరు, లేకపోయినా ఇందాక అన్నట్టుగా ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలన్నీ మనకి అన్ని అన్ని మెమరీసే. సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఇవాళ నేను ఆయన గురించి మాట్లాడాలి అనుకున్నాను. ఒక చిన్న టాకే అవ్వచ్చు, బట్ అందులో ఎంతో ఉంది, మాట్లాడాల్సింది చాలా ఎక్కువ ఉంది, బట్ చెప్పేది కొంచెమే అయినా కూడా బట్ మాటల్లో వర్ణించలేని ఫీలింగ్ అది. సో ఆయనకి సెల్యూట్ చేస్తూ ఒకసారి ఆయన్ని మనం స్మరించుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవిత రంగుల మయం.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ పొద్దులో మరి ఇవాళ అక్టోబర్ 5th వరల్డ్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. మనకు తెలిసి సెప్టెంబర్ 5th మనము టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము మన వరకు, మన నేషనల్ వైడ్గా. ఇది మాత్రం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈరోజు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ మీ పిల్లలు ఎక్కడైనా అబ్రాడ్లో చదువుకుంటున్నట్లయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి టీచర్స్ డే అన్నమాట. ఏదేమైనా మనం, మన సమాజం ముందుకు సాగాలి, సాగుతుంది అని అంటే దానికి వాళ్ళలో సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు, దేశం పట్ల భక్తిభావం, సమాజం పెద్దల పట్ల గౌరవం, అంకిత భావం, ఇవన్నీ పెంపొందించడంలో గురువు కీలక పాత్ర పోషిస్తారు. తరగతి గదిలో వాళ్ళు వాళ్ళ శిష్యులకు చదువుతో పాటు విలువలు, జ్ఞానంతో కూడిన జీవిత నైపుణ్యాలు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టే తల్లిదండ్రుల తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. కాబట్టి మన ఆచార్యుల్ని ఖచ్చితంగా మన తల్లిదండ్రులతో సమానంగా చూడాల్సిందే. సో పిల్లలకి మనం అదే నేర్పించాలి. వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఎప్పుడూ గుర్తించాలి. అదేవిధంగా పిల్లలు కూడా వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నారు అనే ఒక క్లారిటీని కూడా ఇవ్వాలి. ఐక్యరాజ్య సమితి 2030 నాటికి సాధించాలనుకుంటున్న 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 4వది నాణ్యమైన విద్య.

అయితే ఈ మధ్య ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో విడుదల చేసినటువంటి గ్లోబల్ రిపోర్ట్ ఆన్ టీచర్స్ అక్రసి టీచర్స్ ప్రాజెక్ట్లో ఆ నివేదిక ప్రకారము 4.4 కోట్ల ప్రాథమిక మాధ్యమిక గురువుల లోటు ఉందని అంచనా వేసింది. అంటే చూడండి ఎంతమంది గురువుల లోటు ఉందట. సో చాలామంది టీచింగ్ వైపు వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇష్టపడరు, కానీ ఇష్టపడి ఉన్నవాళ్ళు మాత్రం దాన్ని ఎన్ని వాళ్ళకి అంటే టైం మేనేజ్మెంట్స్ కావచ్చు, పిల్లలతో వాళ్ళకుండే ఇంటిని మేనేజ్ చేస్తూ ఉమెన్ టీచర్స్ అయితే, మేల్ టీచర్స్ అయితే దూరాతి దూరాలు ప్రయాణం చేసేవాళ్ళు, ఇలా చాలామందే ఉన్నారు. వాళ్ళకుండే సాధక బాధకాలు కూడా వాళ్ళకు ఉంటాయి. సో వాటన్నింటినీ ఇటువంటి రోజున మనం గుర్తించి వాళ్ళని గుర్తిస్తూ ఉండాలనేది ఈ డే యొక్క స్పెషాలిటీ. సో ఉన్నటువంటి లోటు, ఇంకా రాబోతున్నటువంటి లోటును భర్తీ చేయాలి అని అంటే టీచింగ్ ఫీల్డ్ని కూడా ఎంచుకొని ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్తోంది ఐక్యరాజ్య సమితి. సో ఇవాళ వరల్డ్ టీచర్స్ డే, ఆ డేని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ పొద్దు వింటున్నారు నేను ఆర్జేరీను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఈ పొద్దు వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ వరల్డ్ ఆర్కిటెక్చర్ డే. ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి సోమవారం నాడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు ప్రపంచ వాస్తుకళ దినోత్సవాన్ని. మానవ సమాజంలో నగరాల నిర్మాణంలో వాస్తుశిల్పులు పోషించే విశేషమైన పాత్రను గుర్తించడానికి, వాళ్ళ అద్భుతమైన నిర్మాణ కళను అభినందించడానికి ఈ రోజు అనేది కేటాయించడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది మారుతూ ఉంటుంది. యాక్చువల్గా మనం నివసించే ఇల్లు, నడిచే వీధులు, ఆకాశాన్ని తాకే భవనాలు, చారిత్రక కట్టడాలు, ఇవన్నీ కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన గోడలు మాత్రమే కాదు, మానవ ఊహాశక్తికి, సాంకేతిక పరిజ్ఞానానికి, అలాగే సంస్కృతికి జీవన సాక్ష్యాలు. సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇటువంటి నగర నిర్మాణాన్ని, దాని వెనుక ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ శ్రమను గౌరవించడానికి ప్రతి ఏటా అక్టోబర్ మొదటి సోమవారం రోజున ఈ ప్రపంచ వాస్తుకళ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే యుఐఏ సంస్థ 1985 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. యుఎన్ జరుపుకునే ప్రపంచ నివాస దినోత్సవం అంటే వరల్డ్ హ్యాబిటెట్ డేతో కలిపి దీన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 1st Monday సెలబ్రేట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది అని చెప్పాను కదా. ఈ 2026 థీమ్ వచ్చేసి హౌసింగ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్, బిల్డ్ ఇట్, నివాసం అనేది మానవ హక్కు, దాన్ని నిర్మించండి అని చెప్పి. అంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గృహాల కొరతను అధిగమించడానికి ప్రతి ఒక్కరికి సురక్షితమైన సరసమైన ధరలతో నివాసాలు అందుబాటులో ఉంచాలి అని చెప్పి వాస్తుశిల్పులు తమ వంతు బాధ్యతను ఎలా వహించాలో ఈ థీమ్ తెలియజేస్తుందిట. సో మనకి ఇంకా వాస్తుకళ గురించి చెప్పాలి అని అంటే మన కుతుబ్షాహీ నిర్మాణాలు హైదరాబాద్లో, చార్మినార్, గోల్కొండ, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ 2 చెప్పాను. ఇంకా కాకతీయుల శిల్పకళ, వరంగల్ 1000 స్తంభాల గుడి యునెస్కో గుర్తింపు పొందింది, రామప్ప దేవాలయం, మన కాకతీయుల అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనాలు, అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి. మన 2 తెలుగు స్టేట్స్లో మన ఖజురహో శిల్పాలు, ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం మన శిల్పుల గురించి ఎన్నో పాటలు కూడా ఉన్నాయి మన తెలుగు సినిమాలో. అవి చెప్పుకుంటూ పోతే ఇంకా అదొక వృత్తి కాదు, అది కళ. సమాజానికి అందమైన సురక్షితమైన ఆకృతిని ఇస్తూ భవిష్యత్తు తరాలకు నిలిచిపోయే కట్టడాలను అందిస్తున్న వాస్తుశిల్పులందరికీ ఈ ప్రపంచ వాస్తుకళ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెలుగులో ఇంగ్లీష్లో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ పొద్దు వింటున్నారు నేను ఆర్జే రేణు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ పొద్దు వింటున్నారు అండ్ ఇవాళ మనము ఏంటి డే స్పెషల్ అని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవాళ ఇంకొక స్పెషల్ డే ఉందండి, అదే నేషనల్ డూ సంథింగ్ నైస్ డే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5th ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ డేకి ఒక మంచి పని, ఒక గొప్ప పని, దానితో మార్పు అనే థీమ్ కూడా ఉంది. ఏదైనా సరే ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే,

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సొంత పనులతో వాళ్ళు ఒత్తిడితో బిజీగా ఉన్నా కూడా మనకి మనం కొంచెం టైంని స్పెండ్ చేసుకోవాలి, తోటి వారి పట్ల కాస్త దయా కరుణ కూడా చూపించాలి అనే విషయాన్ని గుర్తు చేసేందుకే నేషనల్ డూ సంథింగ్ నైస్ డే అని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి మనం చేయాల్సిన కొన్ని మంచి పనులు ఏంటి అని అంటే అవి కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేదా కొలీగ్స్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని ఏదైనా మంచి పని చేసినప్పుడు మీరు చాలా బాగా చేశారు, బాగుంది, యూఆర్ గుడ్, యూఆర్ నైస్ అని ప్రశంసించాలిట. ఇక చిన్న సహాయం, ఎక్కడైనా సరే ఎవరైనా రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా వాళ్ళకి ఈ అవసరం ఉంది అని అనిపించినప్పుడు, లైక్ మీరు బస్సులో వెళ్తున్నప్పుడు, మెట్రో వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీట్ ఇవ్వడం, ఇలాంటివి ఒక చిన్న సహాయం. నెక్స్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు చాలా ఇష్టమైంది, థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞత తెలియజేయడం. రోజువారీ జీవితంలో మనము ఎంతోమందిని చూస్తుంటాం, మన పక్కనే చాలామంది ఉంటారు, వాళ్ళ నుంచి మనకు తెలియకుండా తెలిసి ఎన్నో పనులు అయిపోతూ ఉంటాయి, కానీ మనం ఎప్పుడైనా చెప్తామా థ్యాంక్స్ అని? నో, అస్సలు చెప్పం. కానీ కానీ దాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. సో నా షో వింటున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్, ఏదైనా ఆహారం, కాఫీ, టీ ఇలాంటివి ఆకలిగా ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి ముఖ్యంగా ఆహారాన్ని అందించడం అనేది కూడా ఒక మంచి విషయం అని చెప్తున్నారు. మీకు మీరు మంచిగా ఉండటం, ఇదే ఈ డే ఒక మెయిన్ థీమ్. అందరికీ అన్నీ చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మీ గురించి మీరు ఏం చేస్తున్నారు, మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారా, మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా, మీ హెల్త్ గురించి, మీ కెరియర్ గురించి, మీకు నచ్చిన పని చేయడానికి చేస్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అని ఈ డే చెప్తోంది. సో అందుకే నాకు నచ్చిన పాట మీకోసం వినిపిస్తున్నాను, హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అని, బికాస్ ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము డూ సంథింగ్ నైస్ డే. మీ అందరికీ కూడా ఈ డే చాలా నైస్గా ఉండాలని కోరుకుంటూ ఈ పొద్దు వింటున్నారు నేను ఆర్జే రేణు.

ఎస్, మీరు వింటున్నారు ఈ పొద్దు నేను ఆర్జరీను, ఆల్ యూ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయ. ఈవినింగ్ అంతా మీకు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ చాలా స్పెషల్ డేస్ అయితే మాట్లాడుకున్నాము, అండ్ ఇన్ని స్పెషల్ డేస్లో ఇందాక మనం మాట్లాడుకున్న డూ సంథింగ్ నైస్ డే నాకు చాలా బాగా నచ్చింది, బికాస్ మన కోసం మనం సంథింగ్ నైస్ పని చేయడం అనేది చాలా మంచి విషయం కదా. ఒక మంచి పని చేయడం ఒక మంచి విషయమే. సో మనం మంచి పనులు చేద్దాం, మంచిగా ఆలోచిద్దాము, అప్పుడే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. వాట్ యు సే?

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఫామ్ 6, 6A, 7, 8లలో తప్పుడు వివరాలిచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులకు ఈరోజు మెమో జారీ చేశారు. ఓటర్ల నమోదు అధికారుల వద్ద ఫామ్ 7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేసినట్టు అవి నిజమైనవి కావని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆదేశాలిచ్చారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్లు ఈరోజు

పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకులు గై ఫార్మలిన్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మే 2023లో ప్రారంభమైన నాటి నుండి సంచార్ సాథీ పోర్టల్ 30 కోట్ల సందర్శనలను దాటిందని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పోర్టల్ సులభంగా ఉపయోగించగలిగే ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్లను రిపోర్టు చేయడానికి వినియోగదారులకు వీలు కలిగిస్తుంది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ప్రాజెక్టు చీతాలో భాగంగా కునో నేషనల్ పార్క్లో భారతదేశంలో జన్మించిన ఒక ఆడ చిరుతపులి ఈరోజు 5 ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారతదేశంలో మొత్తం చిరుతపులుల సంఖ్య 60కి చేరింది. ఇందులో భారత్లో జన్మించిన 41 చిరుతపులులున్నాయి. భారతదేశంలో తదుపరి తరం చీతాల ఆవిర్భావంలో ఈ పరిణామం ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో భారతదేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి టోఖన్ సాహు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. పాట అంటే కేవలం వినేదే కాదు, మన మూడ్ని మార్చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక పాట మీకోసం. అయితే మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. కేవలం తాజా ట్యూన్స్లో తాజా తాజా సాంగ్స్ మనం వింటూ ఉంటాం. అందుకే ఒక రిమిక్స్ సాంగ్ వింటే ఎలా ఉంటుంది అనిపించింది. ఒరిజినల్ పాటలో ఉన్న ఆ మెలోడీ, ఆ ఫీల్,

ఇప్పుడు రిమిక్స్ బీట్తో మరింత ఎనర్జెటిక్గా మరింత యూత్ఫుల్గా మనకు వచ్చింది. ఏంటి ఆ పాట, ఏంటి ఏం చెప్తుంది రేణు అనుకుంటున్నారా? ఎస్, మరి నేను డెకోయిట్ మూవీలోంచి కన్నపెట్టరు రిమిక్స్ సాంగ్ గురించి చెప్తున్నాను. అసలు ఆ పాత పాట హలో బ్రదర్ మూవీలో మనం విన్నాక చూశాక పిక్చరైజేషన్ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఆ పాటని మనం అలా చూడడం స్క్రీన్ మీద చాలా చాలా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాటలు వింటే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తారు, కొన్ని పాటలు వింటే ఒక అందమైన జ్ఞాపకం గుర్తొస్తుంది, మరికొన్ని పాటలు మాత్రం మనం ఎక్కడ ఉన్నా డ్యాన్స్ చేయాలనిపించేలా చేస్తాయి. మరి కాస్త వాల్యూమ్ పెంచండి, పాట వినిపించేస్తాను, మీరు కూడా డ్యాన్స్ చేసేయచ్చు.

మీరు వింటున్నారు ఆర్జురీనుతో తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక్కసారి బీట్ మొదలైతే కాళ్ళు ఆగవు. ఎనర్జీ, మాస్, స్టైల్ అన్నీ ఒకే పాటలు కావాలంటే ఇదిగో మనకి కావాల్సిన సాంగ్ ఇప్పుడు మీకు వినిపిస్తాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాస్ స్వాగ్కి, తమన్ అదిరిపోయే బీట్కి ఫిదా అయిపోవాల్సిందే. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ అచ్చా మచ్చా అనే పాట అంటే రిలీజ్ కంటే ముందే మాస్ ఆడియన్స్ని ఊపేసిన సాంగ్ ఇది. రామ్ చరణ్ ఎనర్జెటిక్ డ్యాన్స్, గ్రాండ్ విజువల్స్, ఫోక్ టచ్తో కూడిన బీట్ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్. పాట పేరు చెప్పంగానే ఫ్రెండ్స్లో ఒక ఊపు వచ్చేస్తూ ఉంటుంది, ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేయాలనిపించేటటువంటి పాట. సో ఇంకొంచెం వాల్యూమ్ పెంచేసేయండి, పాట వినిపించేస్తాను. తాజా ట్యూన్స్ వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. నేను ఆర్జే రేణు, మమత బైజు. ఈ మాట వినంగానే అట్లా ఇప్పుడు అందరూ ఒక నిమిషం ఆలోచిస్తూ ఉన్నారు, ఏం సినిమా అని కదా. సో అంతగా పాపులర్ అయిన తను అండ్ ప్రదీప్ రంగనాథన్ జోడీగా వచ్చిన సినిమా డ్యూడ్, ఫుల్ ఎనర్జీ, ఫుల్ రొమాన్స్, ఫుల్ ఫన్ మూవీ అంతా డ్యూడ్లో. ప్రేమలు పడితే మనసు మాత్రమే కాదు మన బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది అంటారు. మాటల్లో చెప్పలేని ఆ ఫీలింగ్ని ఒక చిలిపి బీట్తో చెప్పే పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను.

సింగారి చిన్నదాన అంటూ మొదలయ్యే ఈ పాట సాయి అందించారు మ్యూజిక్ని, అండ్ రామజోగయ్య శాస్త్రి గారు తెలుగులో రాశారు లిరిక్స్ ఈ పాటకి. ప్రేమలో ఉన్నప్పుడు మనసులో దాగి ఉన్న అల్లరి, తనను చూడంగానే వచ్చే ఆ ఎక్సైట్మెంట్, ఆ స్పెషల్ పర్సన్ కోసం మనం చేసే చిన్న చిన్న ప్రిపరేషన్స్, ఇవన్నీ చాలా ప్లేఫుల్గా ఈ పాటలో వినిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య రిపీటెడ్గా మరి నా ప్లేలిస్ట్లో కూడా ఈ పాట చేరిపోయింది. హియర్ వి గో.

తాజా ట్యూన్స్ వింటున్నారు. నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఉండిపోవా నాతోనే సాంగ్ విన్నారు, జావేద్ అలీ పాడినటువంటి పాట. మంచి లిరిక్స్ కదా. అండ్ నెక్స్ట్ 8 వసంతాలు సినిమాలో నుంచి అందమా అందమా అనేటటువంటి పాట. ముందు పాట వినిపించేస్తాను, తర్వాత ఈ పాట గురించి చెప్తాను.

when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ లో లేటెస్ట్ మూవీ సాంగ్స్ వింటూ ఉన్నాము. అయితే కొన్ని సినిమాలు మనం చూసినప్పుడు అమ్మో ఈ సినిమాలో కూడా పాటలు బాగున్నాయా లేదా అని ఫస్ట్ లో కొంచెం అనిపిస్తూ ఉంటుంది, కానీ కొన్ని సాంగ్స్ విన్నాక ఏంటి ఈ పాట ఆ సినిమాలోదా అని అనిపించే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. అలా నాకు అనిపించినటువంటి పాట ఒకటి మీకు వినిపిస్తాను. సిద్ శ్రీరామ్ పాడినటువంటి ఈ పాట హిట్ 3 మూవీలోంచి. యూజువల్గా ఆ సినిమా అనగానే కొంచెం అంటే నాలాంటి భయపడే వాళ్ళకి సినిమాలు చూడాలంటే కష్టం కదా. క్రైమ్ మూవీస్కి కొంచెం నేను దూరంగా ఉంటాననుకోండి, అది వేరే విషయం. ఎనీవేస్ మీకు ఒకవేళ సినిమా నచ్చినా, పాట నచ్చినా, సాహిత్యం నచ్చినా, హియర్ వి గో ఈ పాట మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి చిక్రీ చిక్రీ సాంగ్, మోహిత్ చౌహాన్ పాడినటువంటి పాట, పెద్ది మూవీలోంచి ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో వచ్చిన పాట. అండ్ ఇంకా బాలాజీ గారు రాసినటువంటి పాట ఇది. ఎంత పాపులర్ అయిందో రిలీజ్కి ముందు, నువ్వు వాట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చెప్పలేనంత పాపులర్ అయినటువంటి పాట ఇది. ఈ మధ్యకాలంలో సినిమాలోని పాటలు అన్నీ కూడా బిఫోర్ ద రిలీజ్ చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఈ పాట కానివ్వండి, ఇందాక నేను గేమ్ చేంజర్లో వినిపించిన పాట కానివ్వండి, అండ్ ఎర్లియర్ మనం విన్నటువంటి పాటలు లైక్ ఇప్పుడు ఏషనాగుల సాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే మూవీని ప్రమోట్ చేయడానికి వాళ్ళు రిలీజ్ చేసిన, ప్రేక్షకుల్లో మంచి స్పందన రావడం, వాళ్ళందరూ ఆదరించడం. చాలా సాంగ్స్ ఇప్పుడు ఒక ట్రెండ్గా ఉంటుంది, ఫస్ట్ ఒక సాంగ్ని రిలీజ్ చేయటము అంటే అది పాపులర్ అవ్వడము, అలా కొన్ని రోజులు ఇంకా మనం ఆ సాంగ్నే వింటూ ఉండడం. యా, కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, అందులో ఈ పాట కూడా ఒకటి. ఎనీవేస్, ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వినిపించేస్తాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియోలో సమయం 5:45 కావస్తోంది. ఆరోగ్య జీవనం శీర్షికన ఈరోజు సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. మరి కాసేపట్లో మీరు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ సుధీర్ నేలపట్ల గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో, ఒక వయసు దాటి 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువగా మనం ఈ మోకాల నొప్పులు, ఆర్థరైటిస్ అని వింటూ ఉంటాం. కొంత చిన్న వయసులో ఉండే వాళ్ళలో కూడా గమనిస్తూ ఉంటాము, కానీ సహజంగా మన చుట్టుపక్కల చూసినట్లయితే కొంచెం వయసు పైబడిన వాళ్ళల్లో ఈ ఆర్థరైటిస్ సమస్య చూస్తుంటాం. డాక్టర్ గారు, మీరు అటు అలోపతి వైద్య విధానంలోనూ, దాంతోపాటు ఆకుపంక్చర్ వైద్య విధానంలోనూ నిష్ణాతులుగా ఉండి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఈ ఆర్థరైటిస్ విషయంలో సమీకృత వైద్య విధానాన్ని వాడుతూ ఏ రకంగా మనము వారికి ఉపశమనం కలిగించవచ్చు అంటారు?
1: చలి దిస్ ఈస్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం. అలోపతి ప్రకారం ఏజింగ్ ప్రాసెస్, డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం. ప్రెజర్ పడతా ఉంటే ఆఫ్టర్ పార్టికులర్ ఏజ్ అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి స్పేస్ తగ్గి మనకు సైనువల్ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోయి కార్టిలేజ్ బ్రష్ అయ్యి తర్వాత బోన్ బోన్ టచ్ అయ్యి మనకి పెయిన్స్ వస్తాయి, స్వెల్లింగ్ వస్తుంది. తర్వాత మనం మెడిసిన్స్ తీసుకుంటూ లాస్ట్లో టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్, అంటే ఆస్టియోఆర్థరైటిస్ నీ గురించి మాట్లాడితే. ఇదే ప్రాసెస్ ఎక్కడైనా జరుగుతుంది, బాడీలో ఎక్కడ లంబర్ స్పాండిలోసిస్ అయినా, సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా, హిప్ జాయింట్లో అయినా, హీల్ పెయిన్ అయినా, ఏదైనా కానీ ఆర్థరైటిస్ ఉన్నాం అనుకుంటే కనుక డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి అక్కడ స్పేస్ తగ్గి మనకి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి.
0: అంటే ఒక విధంగా చెప్పాలంటే వయసుతో పాటు వచ్చే ఈ అరుగుదల కానీ, మార్పుల వల్ల వచ్చే ఆర్థరైటిస్ కొంతకాలం

0: అది నిర్లక్ష్యానికి గురైనట్లయితే ఖచ్చితంగా నీ రిప్లేస్మెంట్ కానీ ఏ జాయింట్లో వస్తే ఆ జాయింట్ రిప్లేస్మెంట్ వరకు పోయే పరిస్థితి ఉంటుంది.
1: రిప్లేస్మెంట్ కాదు అంటే యాక్చువల్గా డిస్క్ బయటకు వస్తే డిస్క్ని కట్ చేసి రెండు బోన్స్ కలిపి ఫ్యూజ్ చేసేస్తారు, మళ్ళీ డిస్క్ ఇంకా ఫర్దర్ ముందు ముందుకెళ్ళి వెనకలో వచ్చే నర్వ్ని ప్రెస్ చేయకుండా.
0: అలోపతిలో ఏ రకమైన ట్రీట్మెంట్ ఆర్థరైటిస్కి ఇవ్వాల్సి ఉంటుంది, దాంతోపాటు ఆక్యుపంక్చర్ని ఏ విధంగా వాటికి సపోర్ట్ చేయగలం.
1: అలోపతిలో మనం మెడికల్గా చూసుకుంటే కనుక ఎన్ఎస్ఏడ్స్ అంటాం, నాన్ స్టీరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవన్నీ పెయిన్ కిల్లర్స్, పేషెంట్కి ఎట్లా మనం ఇవ్వగలుగుతాం దానికి సపోర్ట్ చేస్తూ న్యూరోబియన్ కానీ, మళ్ళీ తర్వాత ప్రెగాబోలిన్ కానీ గాబాపెంటిన్ కానీ, కార్టిలేజ్ ఫామ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే టాబ్లెట్ వేసినప్పుడు పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఏ డిజనరేటివ్ ప్రాసెస్ అంటాం అలోపతిలో. ఆఫ్టర్ ఎ సర్టన్ స్టేజ్ అంటే చాలా రోజులు వాడిన తర్వాత లోకల్గా అక్కడ మనం లాంగ్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా పిఆర్పి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ లోకల్గా మనం కొన్ని రోజులు ఉపశమనం కలిగించవచ్చు. దాని తర్వాత మళ్ళీ అల్టిమేట్గా ట్రీట్మెంట్ అయితే ఒక మోకాళ్ళ నొప్పులకి ఆస్టియోఆర్థరైటిస్కి అయితే టీకేఆర్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్.
0: అంటే ఉన్నంత వరకు చేతనైనంత వరకు ఉపశమనాన్ని ఇస్తూ నిత్య జీవితంలో ఇబ్బంది కలగకుండా ఈ ఆర్థరైటిస్లో అలోపతి వైద్య విధానంలో సహాయం చేయొచ్చు అంటారు.
1: చేయొచ్చు, రిపీటెడ్గా మెడిసిన్స్ ఇవ్వాలా.
0: అయితే వీటితో పాటు ఆక్యుపంక్చరు ఏ రకంగా ఈ ట్రీట్మెంట్తో పాటు జోడించి పేషెంట్కి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు అంటారు?
1: ఇప్పుడు బాడీలో పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది అంటాము, రిపీటెడ్గా అక్కడ ఫ్రిక్షన్ అవుతుంది కనుక మనకి ఏజింగ్ వల్ల డీజనరేషన్ స్టార్ట్ అవుతుందని చెప్తాం. మనం అక్కడ చక్కటి ఎక్స్రే తీస్తాం, ఎంఆర్ఐ తీస్తాం, అక్కడ ఇన్ఫ్లమేషన్ చూస్తాం, అక్కడ స్పేస్ తగ్గింది చూస్తాం, అక్కడ నర్వ్ ఇంపింజ్మెంట్ చూస్తాం, డిస్క్ బయటకు వచ్చింది చూస్తాం, చాలా క్లారిటీగా చెప్పగలుగుతాం వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి కొన్ని చాట్లల్లో ఆన్సర్ లేదండి అలోపతిలో.
0: డాక్టర్ గారు, మీరు రకరకాల డయాగ్నోస్టిక్ టెస్ట్లు వీటి గురించి చెప్పారు, ఆర్థరైటిస్ నిర్ధారించుకోవాలంటే ఏ రకమైన టెస్టులు చేసి నిర్ధారించుకోవాలంటారు?
1: సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దానికి పర్టికులర్ సీక్వెన్స్ ఉంది, ఏఎస్ఓ టైటర్ అంటాము, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము, ఆర్ఏ ఫ్యాక్టర్ అంటాము, ఇవన్నీ మనకు సిరలాజికల్ డిసార్డర్ కనుక సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత వాటిలలో తెలిసిపోతుంది మనకి ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, ఆర్ఏ పాజిటివ్ ఉందా లేదా అంతా చూసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతాం అలోపతిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం.
0: ఇది బ్లడ్ టెస్ట్లు.
1: బ్లడ్ టెస్ట్లో ఆర్ఏలో మనము అది ఒకవేళ ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ స్వెల్లింగ్స్ ఉన్నాయి స్మాల్ జాయింట్స్లలో, అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్ఏలో నెగిటివ్ ఉంది అనుకోండి, అంటే రిజల్ట్ పాజిటివ్ లేదు, బ్లడ్లో ఆర్ఏలో ఏమి లేదు, నార్మలే ఉంది, బట్ స్టిల్ ఏం చేస్తాం డయాగ్నోసిస్ సీరో నెగిటివ్ ఆర్ఏ అంటాం, ఒకవేళ ఆర్ఏ పాజిటివ్ అంటే ఆర్ఏ పాజిటివ్ అంటాం.
0: ఇవి కాకుండా రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఎక్స్రేలు కానీ సిటీలు కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా, అవి ఎప్పుడు అవసరం పడతాయి, దానివల్ల ఏ రకంగా మనకు లాభకరంగా ఉంటుంది?
1: రేడియోలాజికల్గా ఇప్పుడు అంటే పేషెంట్కి ఎంతవరకు డ్యామేజ్ అయింది కనిపించడానికి మనం చూస్తాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్లినికల్ సిమ్టమ్స్ తోటి తెలుసుకోవచ్చు, బ్లడ్ టెస్ట్తో తెలుసుకోవచ్చు, అండ్ ఏ జాయింట్లో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉంది మనం పేషెంట్ చూస్తే క్లినికల్గా కనిపిస్తూనే ఉంటుంది, బట్ స్టిల్ ఆ డెప్త్ తెలుసుకోవడానికి మనం సీటీ చేసుకోవచ్చు, ఎంఆర్ఐ చేయొచ్చు, ప్లెయిన్ ఎక్స్రే కూడా రివీల్ చేస్తుంది, అట్లాగే హిప్ జాయింట్లో కూడా మనకి ప్లెయిన్ ఎక్స్రే, డిజిటల్ ప్లెయిన్ ఎక్స్రే చాలా క్లియర్ ఐడియా ఇస్తుంది ఎంతవరకు హెడ్ మనకి నెక్రోజ్ అయింది అదంతా కూడా.
0: అంటే రోగాన్ని నిర్ధారించడంలో టెస్టులు చాలా ఉపకరిస్తాయి కదా.
1: అవునండి
0: డాక్టర్ గారు, ఇలాంటి కండిషన్ నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా మీరు అన్నట్టు అలోపతిలో ఇచ్చే ట్రీట్మెంటు సింప్టమేటిక్గా రిలీఫ్ ఇస్తూ వాళ్ళని నిత్య జీవితంలో ఇబ్బంది పడకుండా చేస్తూ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని దీనికి జోడించినప్పుడు ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది?
1: అక్యుపంక్చర్లో మనము ఆ డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ చేయడానికి రీజనరేషన్కి స్కోప్ ఉంది. అది ఎట్లా అంటే మనం వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం అక్యుపంక్చర్లో తెలుసుకోవచ్చు అండి. అక్యుపంక్చర్ ప్రకారం కిడ్నీ మెరిడియన్, కిడ్నీ అంటే వాటర్ ఎలిమెంట్ ఎనర్జీ సప్లై చేస్తుంది బోన్స్ అండ్ కార్టిలేజెస్కి, ఈ కిడ్నీ ఎసెన్స్ అనేది మనం ఇన్హెరిట్ చేసుకుంటాం, మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ఎసెన్స్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఎనర్జీ. మనం ఒక ఫ్యామిలీలో చూస్తాం అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, ఒక ఫ్యామిలీలో చూస్తాం అందరికీ మెడ నొప్పి వస్తుంది, సో అట్లా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఈ కిడ్నీ మెరిడియన్ ఎసెన్స్ ఆ ఫ్యామిలీలో ఎంతెంత పర్సెంటేజ్ ఉందో అదే ఇన్హెరిట్ చేసుకోగలుగుతారు కనుక ఆ ఫ్యామిలీ అంతా అట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఈజ్ రెగ్యులేటెడ్ టు వాటర్ ఎలిమెంట్ విచ్ సప్లైస్ ఎనర్జీ టు ద బోన్స్ అండ్ కార్టిలేజెస్ అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్. సో ఈ ఎనర్జీ ఉట్టి బోన్స్ అండ్ కార్టిలేజ్కి సప్లై చేయడం కాకుండా ఇట్ సప్లైస్ ఎనర్జీ టు ద స్కాల్ప్ హెయిర్, అట్లాగే ఇట్ సప్లైస్ ఎనర్జీ టు ద సెక్షువల్ ఆర్గాన్స్,
0: రీప్రొడక్టివ్ ఆర్గాన్స్.
1: సో అందుకనే ఈ డిప్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఎనర్జీ వీటన్నిటి క్యూటర్ చేస్తూ ఎక్సెస్ స్ట్రెయిన్ ఎక్కడవుతుందో, పర్టికులర్గా ఒక టీచర్ ఉన్నారనుకోండి, తనకి మెడ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, ట్రక్ డ్రైవర్ ఉన్నాడు అతనికి బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. సో ఆ ఎక్స్ట్రా స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఆ డిప్ ఆఫ్ ఎనర్జీలో నుంచి ఎక్కువ రిజర్వ్స్ లేవు కనుక ఎక్సెస్ నరిష్మెంట్ చేయలేదు, ఎక్సెస్ ఎనర్జీ పంపించలేకపోయి డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో రూట్ కాజ్ ఆఫ్ ద డీజనరేషన్ ఈజ్ అంటే డిప్లీషన్ ఆఫ్ ద ఎనర్జీ. సో ఈ విషయం మనం ఆక్యుపంక్చర్లో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు ఇక నివారణ కూడా ఈజీ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు చూసుకుందాం, పైన కింద పైన బోన్స్, కింద బోన్స్ హ్యాంగింగ్ జాయింట్, యాక్చువల్లీ నీ జాయింట్ అంతా కూడా లిగమెంట్స్, మళ్ళీ తర్వాత కార్టిలేజెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ కార్టిలేజెస్ లిగమెంట్స్ మధ్యలో సైనోవల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ఈ బోన్ నుంచి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది, పైన పెటల్లా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ అంటే ఆ గ్రీజ్ అంటాం, దాన్ని గమ్ లాంటి సబ్స్టెన్స్, అది మనకు ఫ్రిక్షన్ కాకుండా కాపాడుతూ ఉంటుంది, జాయింట్లో లుబ్రికేషన్ చేస్తూ ఉంటుంది. సో అది దాంట్లో స్పేస్ తగ్గిపోయి డ్రైనెస్ స్టార్ట్ అయిపోతుంది, అది సైనోవల్ మెంబ్రెయిన్ కూడా ఫ్లూయిడ్ ఫామ్ కాకుండా మనకి ఆ డ్రైనెస్ స్టేట్ అయ్యి గ్రాడ్యువల్గా స్పేస్ తగ్గి మనకు ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి మనకి డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ హోల్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది, అక్కడ వేర్ అండ్ టెర్ ఎక్కువ ఉంది ఆ జాయింట్లో. సో మనం అక్కడికి ఎనర్జీని మనం గషిం చేయగలిగితే ఆ వేర్ అండ్ టెర్ తగ్గుతుంది, బికాస్ ఇనఫ్ ఎనర్జీ రాగానే ఆ డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ డూ. మోకాళ్ళ నొప్పులు ఉంటే దాని చుట్టూ ఉన్న మెరిడియన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ పాయింట్స్ అన్నీ తీసుకుంటాం, అక్కడ ఉన్న లోకల్ మెరిడియన్ సప్లైని మనం సమతుల్యపరుస్తాం, దాన్ని హార్మోనైజ్ చేస్తాం, దాన్ని ఫ్రీ చేస్తాం, ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తాం. అక్కడ కుంచుకుపోతూ ఆ మెరిడియన్లో ఎనర్జీ ఫ్రీగా ప్రవహించదు. అట్లాగే ఎడిమా పాయింట్స్ ఉన్నాయి బాడీలో, మళ్ళీ తర్వాత కిడ్నీ ఎసెన్స్ నుంచి కిడ్నీ మెరిడియన్ నుంచి మనం బోన్స్కి ఎక్కువ ఎనర్జీ పంపించే అవకాశం ఉంది కనుక కిడ్నీ పాయింట్స్ తీసుకుంటాం. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ అంటాం, డిజిటల్ పాయింట్స్ అంటాం, అవన్నీ పాయింట్స్ సహాయంతో అక్కడ ఎనర్జీ ఘషణ అయ్యేటట్టు చూస్తాం. సో ఎన్ని విధాలు మనం అక్కడ ఎనర్జీ ఘషణ చేస్తున్నాము, ఎడిమా తగ్గిస్తున్నాము, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల దేనివల్ల అయితే అక్కడ మనకి డీజనరేషన్ వస్తుందో వాటన్నిటిని మనం ట్యాకిల్ చేస్తూ ఆక్యుపంక్చర్ పాయింట్స్ ద్వారా మనం అక్కడ ఎనర్జీని ఘషణ చేయగలిగితే కనుక డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్లీ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఏదైతే డిమాండ్ మీట్ కాక మనకి డీజనరేషన్ స్టార్ట్ అయిందో, డిమాండ్ మీట్ అయ్యేంత ఎనర్జీ మనం అక్కడ సప్లై చేయగలిగితే కనుక డీజనరేషన్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇంకా ఎనర్జీ మనం ఘషణ చేయగలిగితే రీజనరేషన్కి కూడా స్కోప్ ఉంది. సైనోవెల్ ఫ్లూయిడ్ ఉన్న స్పేస్లోనే సైనోవెల్ ఫ్లూయిడ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఆ లిటిల్ స్పేస్లో సైనోవెల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఫ్రిక్షన్ తగ్గిన ఆ మూమెంట్లో ఆస్టియోఫైట్స్ కట్ అవుతాయి, లోపల కట్ అయ్యి మనకు కావాల్సినంత స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం రూట్ కాజ్ ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం కనుక ఆ పెయిన్ అప్పటికప్పుడు తగ్గడమే కాకుండా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందండి. సో ఇట్లాంటి సైన్సెస్ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. లోకల్గా మనం అలోపతి మెడిసిన్స్ ఇచ్చి పెయిన్ తగ్గించినా కానీ మనం ఆక్యుపంక్చర్ సహాయం ఎంతైనా తీసుకోవచ్చు. డెఫినెట్గా మనం సర్జరీ కూడా అవాయిడ్ చేసేంత మంచి రిజల్ట్ ఇవ్వచ్చు అండి. క్లినికల్ ప్రాక్టీషనర్గా నేను ఈ 38 ఇయర్స్ ఆక్యుపంక్చర్ ప్రాక్టీస్లో నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఏ ఆస్టియోఆర్థరైటిస్ నీ వాళ్ళకు వచ్చినప్పుడు ఇప్పటివరకు ఏ ఒక్క సింగిల్ పర్సన్ని కూడా నేను సర్జరీకి పంపించలేదు. అవసరం పడలేదు. మనం ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అలోపతి వాడుతూ మనం లోపల నుంచి డిసీజ్ని క్యూర్ చేయడానికి మటుకు ఆక్యుపంక్చర్ సహాయం తీసుకోవచ్చండి.
0: డాక్టర్ గారు, ఒక అపోహ ఉంది ప్రజల్లో, ఒక వైద్య విధానం వాడేటప్పుడు ఇంకో వైద్య విధానాన్ని అనుసరించొద్దు, చేస్తే వికటించే అవకాశం ఉందంటారు. అయితే ముఖ్యంగా మీరు అలోపతి ప్రాక్టీషనర్గా ఉన్నారు, ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్గా ఉన్నారు, ఈ అలోపతి వైద్య విధానంలో కావలసిన రిలీఫ్ పేషెంట్ అవసరాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తూ ఇలా ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని వాడడం వల్ల ఏదైనా సమస్యాత్మకంగా ఉంటుందా లేదంటే పూర్తిగా ఉపయోగకరంగానే ఉంటుందంటారా?
1: అక్యుపంక్చర్లో ఎటువంటి మందులు వాడం కదా మనం, సో దీంట్లో ప్రాబ్లం ఏముండదండి. అక్యుపంక్చర్లో మనం మెడిసిన్స్ ఏమి వాడం కనుక అలోపతి మెడిసిన్స్ ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు వాడుకోవచ్చు డెఫినెట్గా. కానీ స్టీరాయిడ్స్ వాడుతుంటాం చూడండి, స్టీరాయిడ్స్ వాడతామంటే స్టీరాయిడ్స్ వాడాల్సిన స్టేజ్ నుంచి పేషెంట్కి స్టీరాయిడ్ వాడకపోతే ఆ నొప్పి తగ్గదు.

0: అనుకుంటే అట్లాంటి వాళ్ళట్లలో కొంచెం అక్యుపంక్చర్ రిజల్ట్స్ కూడా డిలే అవుతాయి. కానీ తప్పదు వాడాల్సిన పరిస్థితిలో స్టీరాయిడ్ డెఫినెట్గా కొన్ని రోజుల్లో ఏవైతే మందులు వాడుతున్నారో పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ డెఫినెట్గా అతి అంటే కొన్ని కొంతకాలంలోనే ఆ పెయిన్ తగ్గడితే కనుక ఆటోమేటిక్గా పేషెంట్ ట్యాబ్లెట్స్ అన్నీ తగ్గిస్తూ తగ్గిస్తూ బంద్ చేస్తారు. మేము బంద్ చేయమని చెప్పాము, ట్యాబ్లెట్స్ వాడుతూనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు, డెఫినెట్గా పెయిన్ తగ్గుతూ ఉంటే రిలీఫ్ తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి.
1: అలోపతి వైద్య విధానంలో ఆర్థరైటిస్ విషయంలో డాక్టర్ గారు సూచించిన మేరకు వైద్యం కొనసాగిస్తూ, మీరన్నట్టుగా ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఆకుపంక్చర్ వైద్య విధానంలో కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినట్లయితే డిస్కంఫర్ట్ కానీ తగ్గుతూ వస్తుంటే గ్రాడ్యువల్గా డాక్టర్ గారి పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడడం కూడా తగ్గిస్తూ మీరన్నట్టు ఆ రీజనరేషన్ ప్రాసెస్ని తగ్గించడం వల్ల పెయిన్ తగ్గుతుంది, అలాగే కొన్ని సందర్భాల్లో రీజనరేషన్ ప్రాసెస్ కూడా మొదలైపోయి పూర్తిగా ఈ సమస్యలోంచి ఉపశమనం పొంది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు.
0: అవునండి,
1: మామూలుగా ఒక మాట అంటుంటారు, మనల్ని బాగు చేసిన వాడే భగవంతుడని. కాబట్టి ఒకటి కాక రెండు వైద్య విధానాలని సమీకృతం చేసుకొని పూర్తిగా రిలీఫ్ పొందే ప్రయత్నం చేయడంలో ప్రస్తుతం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆర్థరైటిస్ విషయంలో అటు అలోపతి డాక్టర్ వైద్య విధానంలో మెడిసిన్స్ తీసుకుంటూ, ఆకుపంక్చర్ వైద్య విధానం ఎరిగిన నిష్ణాతులైన వైద్యుడి పర్యవేక్షణలో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్తే అండి.

ఇప్పటి వరకు మీరు సమీకృత వైద్య విధానం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. సో ఇంకెందుకు ఆలస్యం ఆర్జే ప్రశాంతి వచ్చిందంటే, నాన్ స్టాప్ మాటలుంటాయి, అలాగే మంచి మంచి పాటలుంటాయని మీ అందరికీ తెలుసు కదా. సో ఆలస్యం చేయకుండా మీ అందరి కోసం మంచి

మంచిగా మంచి మంచి మాటలు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే మాటలను నేను ప్రిపేర్డ్గా రెడీగా ఉన్నాను. అలాగే మీకు మంచి సాంగ్స్, మీ మైండ్కి ఎలాంటి రిలాక్స్ ఇస్తాయో అలాంటి మంచి సాంగ్స్తో నేను వచ్చాను. సో రెడీ, అందరూ రెడీగా ఉండండి. ఆలస్యం చేయకుండా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో మన షోనైతే స్టార్ట్ చేసేద్దాం.

ఎస్, జయ జానకి నాయక ఆ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. సో ఇప్పుడు మనం జెన్జీ యువలో ఉన్నాం. ఈ జెన్జీ యువలో ఇవాళ మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే, ఇంకా జెన్జీలకైతే ఇది నా గురించే మాట్లాడుతున్నారేమో అనిపించేంతగా ఉందన్నమాట. సో ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఏదైనా వీడియో చూస్తున్నాం, మొదటి 5 సెకండ్లలో ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్కిప్ చేస్తాం, ఫుడ్ ఆర్డర్ చేస్తాం. ఇంకా ఎంత టైం? ఆన్లైన్ షాపింగ్ చేసాం, డెలివరీ ఎప్పుడు? ఏదైనా నేర్చుకోవటం మొదలుపెట్టాం, దీంతో నాకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఇంకా కెరీర్ విషయానికి వస్తే, నేను ఈ పనిని మొదలుపెట్టాను కదా, కానీ సక్సెస్ ఇంకా రాలేదు. అంటే మనకు రిజల్ట్ కావాలి, అది కూడా వెంటనే కావాలి. ఇదే కదా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇన్స్టాంట్ సక్సెస్ మైండ్. సో సోషల్ మీడియాలో కూడా మనం సక్సెస్ స్టోరీస్ చూస్తుంటాం. సో సక్సెస్ ఎంత త్వరగా రావాలి అనుకుంటున్నారు జెన్జీ యూత్ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. ఇన్స్టాంట్ సక్సెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సోషల్ మీడియాలో కూడా మనం సక్సెస్ స్టోరీస్ను ఎక్కువగా చూస్తుంటాం. ఎలా ఉంటాయంటే, 22 ఏళ్లకే స్టార్టప్ చేస్తుంటారు, 25 ఏళ్లకే మిలియనరీ, 3 మంత్స్లో 6 ప్యాక్, 30 డేస్లో ఇలా స్కిల్స్ నేర్చుకోండి. సో ఇలాంటి కంటెంట్ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనకు తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది, ఓకే నేను కూడా ఇది త్వరగా అచీవ్ చేయాలి, ఇక్కడ ఉన్నది చిన్న ప్రాబ్లం, వాళ్ళని చూసి నేను చేయాలి అన్నట్టుగా ఉంటారన్నమాట. సో అక్కడ వాళ్ళు చేసే కష్టం మనకు తెలీదు, వారి సక్సెస్ మాత్రమే తెలుస్తుంది. సో ఈ ఇన్స్టాంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ వాళ్ళు త్వరగా నేర్చుకోవాలి అనుకుంటున్నది, అంటే ఓకే త్వరగా నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ వారికి ఓపిక అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు నాతో పాటు ఆర్చే వినోద్ కూడా ఉన్నారు. సో ఈ ఇన్స్టాంట్ సక్సెస్ మైండ్ సెట్ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది వినోద్ కూడా మీతో షేర్ చేస్తారు, వినేసేయండి.
1: యా ప్రశాంతి, ఇక్కడ యాక్చువల్గా మన కళ్ళ ముందు కనిపించేది అది మనకు తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు వాళ్ళది ఓన్లీ సక్సెస్ స్టోరీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు, కానీ దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంది, ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని
0: ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వారికి, అంటే చూసే జనాలకి కనిపించదు అన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ, ఎన్ని నైట్స్ నిద్ర లేకుండా ఉన్నారు, ఇవన్నీ మనకేం తెలియదు కదా. తెలియకుండా జస్ట్ సోషల్ మీడియాలో చూసేదాన్ని సక్సెస్ గా అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్?
0: సో అంటే వాళ్ళు ఏం పని చేశారో, ఎన్ని నైట్స్ నిద్ర లేకుండా పని చేశారో అది మాత్రం మనకు తెలియదు. మనకు కనిపించేది మాత్రం ఓన్లీ సక్సెసే. అందుకే మన జర్నీ కూడా స్లోగా అనిపిస్తుంది, అంటే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ జర్నీ అనేది స్లోగా అనిపిస్తుంది. సో స్లో ప్రోగ్రెస్ అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మన శ్రోతల కోసం ఒక సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత స్లో ప్రోగ్రెస్ అనేది ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: Rainbow 101.9.
4: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. స్లో ప్రోగ్రెస్ అంటే ప్రోగ్రెస్ కాదా అంటే కాదని చెప్పాలి. నిజానికి చాలా సందర్భాల్లో స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్సే. రోజు ఒక గంట చదివితే అది ప్రోగ్రెస్, రోజు ఒక కొత్త స్కిల్ ప్రాక్టీస్ చేస్తే అది ప్రోగ్రెస్సే అవుతుంది, నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్గా ఉంటే అది కూడా ప్రోగ్రెస్సే అవుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఒక నెల ప్రాక్టీస్ చేశాను ఇంకా ఎక్స్పెక్ట్ కాలేదు, అదే కదా మన ప్రాబ్లం, ఇలా అనుకుంటాం. కానీ మన పేషెంట్స్ని రిజల్ట్తో మెజూర్ చేస్తున్నాం. కానీ నిజానికి పేషెంట్స్ని కాన్స్టెన్స్తో మెజర్ చేయాలి. ఒక చెట్టు నాటిన వెంటనే మనకు నీడనివ్వదు కదా. రోజు నీళ్లు పోస్తాం, రోజులు గడుస్తాయి. మొదట ఒక చిన్న మొక్కగా ఎదుగుతుంది, తర్వాత ఒక పెద్ద చెట్టుగా గ్రోత్ చాలాసార్లు కనిపించదు, కానీ అది జరుగుతూనే ఉంటుంది. సో మన లైఫ్లో కూడా ఒకరోజు చదివితే లైఫ్ ఏం మారదు, ఒకరోజు జిమ్కి వెళ్తే బాడీ మారదు. సో వినోద్, నువ్వేమనుకుంటున్నావు ఈ స్లో ప్రోగ్రెస్ గురించి?
5: ఎగ్జాక్ట్లీ ప్రశాంతి, మనకి కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఒక్కరోజుతో ఏది జరిగిపోదు, డైలీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక డిసిప్లిన్తో మాత్రమే వస్తుంది. మనం ఏం చేసినా కానీ ఒక డిసిప్లిన్ తోటి కన్సిస్టెంట్గా చేయగలిగితేనే. ఇప్పుడు మనం ఒకవేళ ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్ ఏమైనా కావాలనుకున్నా కానీ ఏదో ఒక్కరోజు వీడియో చేసేసి అలా వదిలేసి
4: వెంటనే వైరల్ కావాలంటే అది అవ్వదు.
5: ఎగ్జాక్ట్లీ, డైలీ డైలీ ఒక వీడియో డైలీ ఒకటి చేస్తూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ తోటి ఏదో ఒక వీడియో జనాలకు నచ్చుతుంది,
4: ఒకరోజు అది బిగ్ రిజల్ట్ అనేది వస్తుంది.
5: ఎగ్జాక్ట్లీ.
4: అయితే ఇప్పుడున్నటువంటి జెన్జిలో కూడా పేషెన్స్ అనేది నిజంగానే తగ్గిపోతుంది, నిజంగానే తగ్గిపోయింది అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది?
5: ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వరల్డ్ మనకి ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేసింది. మనకేం కావాలన్నా జస్ట్ ఒక ఆర్డర్ ఒక బటన్ నొక్కేస్తే మన ఇంటి ముందుకు ఫుడ్ వచ్చేస్తుంది. ఇంకేదైనా చేస్తే మనకి ఎవ్రీథింగ్,
4: ఏదైనా ఆర్డర్ పెట్టినా డెలివరీ బాయ్ వచ్చి తీసుకోవటం, వాటికి మనం ఎక్కువగా అలవాటు అయిపోయాం.
5: ఇన్స్టాంట్ గా వచ్చేసరికి మనకి సక్సెస్ కూడా ఇన్స్టాంట్ గా వచ్చేస్తుంది అనే భ్రమలో
4: ఉంటున్నాం. అదే కావాలని కూడా ఇప్పుడున్నటువంటి జెన్జ్ కిడ్స్ కోరుకుంటున్నారు.
5: ఎగ్జాక్ట్లీ, కానీ అది వాస్తవానికి అలా జరగదు.
4: సో అలాగే ఈ జనరేషన్ కూడా ఎన్నో పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకుంటారు, సో కొత్త టెక్నాలజీని కూడా త్వరగా అడాప్ట్ చేస్తారు, కొత్త ఐడియాస్ కూడా ట్రై చేయడానికి భయపడరు, ఆపర్చునిటీస్ కోసం కూడా యాక్టివ్లీ సెర్చ్ చేస్తారు. కాబట్టి ప్రాబ్లం అనేది స్పీడ్ కాదు, స్పీడ్ మన స్ట్రెంగ్త్ కూడా కావచ్చు. సో అన్ని ఓపిక ఉన్నప్పటికీ అన్ని ఇన్స్టాంట్గా మనకు రెడీగా ఉండేసరికి ఆ జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. సో ఎలాగో మనకి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక యాప్ ఉంది, అలాగే మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ఒక యాప్ ఉంది, ఎలాగో డెలివరీ బాయ్ వచ్చి ఇచ్చేసి వెళ్తాడు కదా, ఇంకా మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు అనే మైండ్ సెట్లో మనకు ఓపిక ఉన్నా కూడా ఆ ఓపికని పక్కన పెట్టి ఇలాంటివి ఆర్డర్ చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనిషిలో బద్ధకం అనేది పెరిగిపోయింది. ప్రతి

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. మనం ప్రతి విషయం ఇన్స్టాంట్గా జరగాలని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం మనకు ఫ్రస్ట్రేషన్ని తీసుకొస్తుంది. అందుకే ఒక చిన్న రూల్ని గుర్తుపెట్టుకుంటే, ఫాస్ట్గా స్టార్ట్ అవ్వండి కానీ స్లోగా గ్రో అవ్వడానికి పేషెన్స్ని ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నారా అనుకోండి, మొదటి రోజే పర్ఫెక్ట్ అవ్వాలని చూడకండి. మీ బిజినెస్ని మొదలు పెట్టారా, మొదటి నెలలోనే హగ్ ప్రాఫిట్స్ రావాలని ఎక్స్పెక్ట్ అస్సలు చేయకండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారే అనుకోండి, ఒక్కరోజులోనే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్రెషర్ని అసలు పెట్టుకోకండి. ఎందుకంటే అలా ప్రెషర్ పెట్టుకోవడం వల్ల మనకు చదివింది కూడా మైండ్కి ఎక్కదనమాట. సో రోజంతా ఆ బుక్ని కంప్లీట్ చేయాలని కాన్సన్ట్రేషనే ఉంటుంది తప్ప మనకి చదివింది మన మైండ్లో ఉండదనమాట. రోజుకి కొంచెం ఒక కాన్స్టెంట్గా ఉండడం బెటర్ అనమాట. సో వినోద్, దీని గురించి నువ్వేమంటావు?
1: ప్రశాంతి, మెయిన్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఇంగ్లీష్లో ఒకటి ఉంది ఏంటంటే 20 మైల్ జర్నీ అని ఒకటి ఉంది. ఏంటంటే, ఒక పర్సన్ డైలీ జాగింగ్ చేస్తున్నాడు, ఫస్ట్ డే 25 మైల్స్ చేశాడు, ఇంకా ఎనర్జీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ 30 మైల్స్ చేసి నెక్స్ట్ డే 5 మైల్స్ చేశాడు, అంటే ఎనర్జీ సరిపోక ఆగిపోయాడు. ఇంకా థర్డ్ డే 2 మైల్స్, తర్వాత ఇంకా ఫోర్త్ డే అరే ఇంకా ఓపిక లేదు అని ఆపేసాడు. కానీ ఇంకొక పర్సన్ సేమ్ 25 మైల్స్ వెళ్ళాడు, మళ్ళీ ఆయనకి ఎనర్జీ ఉన్నా కానీ డ్రాప్ అయ్యి ఆపేసిండు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంతే. అది దట్ ఈస్ కన్సిస్టెన్సీ అనేది. ఎగ్జాక్ట్లీ, ఆయనకు ఎనర్జీ ఉన్నా కానీ వెళ్ళకుండా అట్లనే ఉంది.
0: ఒక రోజుకి ఎంత చేయాలో అంతే చేయాలి.
1: ఎగ్జాక్ట్లీ
0: విధంగా తను పోటీ పెట్టుకుని అలా చేశారు.
1: ఎగ్జాక్ట్లీ, మన దగ్గర ఎనర్జీ ఉంది కదా అని చెప్పేసి మొత్తం అంతా చదివేసినా చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే చదవాలంటే అలసిపోయినట్టుండడము. ఇంకా విధంగా డైలీ 1 అవర్ పెట్టుకున్నామా, ఒకవేళ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చదువుకోవడం కానీ దేనికైనా, అది కన్సిస్టెంట్గా చేస్తే అది రిజల్ట్స్ వేరే విధంగా
0: ఉంటుంది. దానికంటే ఒక టైమింగ్ పెట్టుకోవాలి, దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎలాగో ఎనర్జీ ఉంది కదా అనేసి రోజంతా వ్యాయామం చేయడం, రోజంతా వర్క్ చేస్తూ వెళ్ళడం, సో ఇదంతా మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి సో మనం ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: అన్నా
1: ఏంట్రా?
0: వన్ లాస్ట్ డాన్స్.
1: ఓకేరా, కట్.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:53:30 అవుతుంది. సో మనం ఇన్స్టాంట్ మైండ్ సెట్, తొందరగా సక్సెస్ అవ్వాలని ప్రోగ్రెస్, దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ప్రతి విషయం మనం ఇన్స్టాంట్గా జరగాలని కూడా ఎక్స్పెక్ట్ చేయడం అసలు కరెక్ట్ కాదనమాట. సో ఇన్స్టాంట్ సక్సెస్కి మనం కొంచెం మోటివేషన్ అవ్వచ్చు. ఎలా అంటే, స్లో ప్రోగ్రెస్కి మాత్రం ఒక ఫౌండేషన్ అనేది ఉంటుంది, దానికి అంత త్వరగా అట్రాక్ట్ అవ్వమన్నమాట. సో ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇన్స్టాంట్ సక్సెస్ కోసం లేదా సక్సెస్ వచ్చేంత వరకు మీరు పరిగెడుతున్నారా, లేక సక్సెస్ వచ్చేంత వరకు ఓపికగా బిల్డ్ చేస్తున్నారా? ఒక్కసారి మీ జర్నీని వెనక్కి తిరిగి చూడండి. మీరు గత సంవత్సరం ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? బహుశా మీరు అనుకున్నంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళుండకపోవచ్చు. సో కానీ మీరు ముందుకు వెళ్తున్నారా లేదా అనేది మాత్రం ముఖ్యం అన్నమాట. సో దీని గురించి నువ్వేమంటావు వినోద్?
4: యా, 100% మెయిన్గా పేషెన్స్ అనేది చాలా అవసరము. మనం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఓపిక అనేది లేకపోతే మనం ఏ ఫీల్డ్లో ఏది ట్రై చేసినా కానీ మనం ముందుకెళ్ళలేము, సక్సెస్ అనేది సాధించలేము. హర్రీలో మనము చేసే పనిని కరెక్ట్గా చేయకపోవడం వల్ల రిజల్ట్స్ అనేవి మనం ఆశించినంత రాకపోవచ్చు. సో స్టడీగా, స్లోగా మనము పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే టైం పట్టొచ్చేమో, కానీ డెఫినెట్గా మనము అనుకున్నది
3: ఏదో ఒక రోజు సక్సెస్ అనేది సాధిస్తాం.
4: ఎగ్జాక్ట్లీ.
3: సో మీరు అనుకున్నంత ఫాస్ట్గా మీ లైఫ్ జర్నీ ముందుకు వెళ్ళి ఉండకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఖచ్చితంగా ముందుకెళ్తున్నారు. సో స్లోగా వెళ్ళడం అనేది ఒక ఫెయిల్యూర్ అయితే అస్సలు కాదు, ఆగిపోవటమే అసలైన ప్రాబ్లం అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడున్నటువంటి జెన్సీ కిడ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫైనల్గా స్పీడ్ని అస్సలు కోల్పోవద్దు, పేషెన్స్ని అసలే కోల్పోవద్దు, ఎందుకంటే అది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. స్టార్ట్ ఫాస్ట్, లెర్న్ ఫాస్ట్, అడాప్ట్ ఫాస్ట్, కానీ గ్రో ఇట్ యువర్ ఓన్ పేస్.
4: ఎస్.
3: సో ఇదన్నమాట ఇవాల్టి జెన్జీ కిడ్స్కి, జెన్జీ యూత్కి నేను చెప్పదలుచుకున్నటువంటి స్లో ప్రోగ్రెస్, అలాగే ఇన్స్టాంట్ సక్సెస్ మైండ్ గురించి. సో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ హలో రెయిన్బోలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

You must have heard what they say. People come into our lives for a reason, a season, or a lifetime. కానీ కొన్నిసార్లు ఒక పర్సన్ మన లైఫ్లో రీజనా సీజనా లైఫ్ టైమా అని మనకు తెలియదు. బికాస్ కొంతమంది మన పక్కన ఉండకపోయినా మన మెమరీస్లో మాత్రం ఎప్పుడు మనకి దగ్గరగానే ఉంటారు. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అనువంత. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో మనం ఎంతో మందిని కలుస్తాం. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ క్లాస్మేట్స్, కజిన్స్, నేబర్స్, ఆఫీస్ కొలీగ్స్. కానీ కొంతమందితో ఫుల్ డే వాళ్ళతోనే ఉన్న ఇంటికి వెళ్ళగానే రోజుకి 10 సార్లు కాల్ చేయాలనిపిస్తుంది. చిన్న విషయం జరిగినా వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. రీచ్ అయ్యావా, తిన్నావా అని మెసేజ్ చేసే పర్సన్. మనం హ్యాపీగా ఉంటే మనకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యే పర్సన్. మనం బాధలో ఉంటే ఏం చెప్పాలో తెలియకపోయినా ఫోన్లో సైలెంట్గా మనతో ఉండే పర్సన్. బట్ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. రొటీన్స్ మారుతాయి, సిటీస్ మారుతారు, జాబ్స్, స్టడీస్, రెస్పాన్సిబిలిటీస్, మ్యారేజ్, కొత్త పీపుల్, కొత్త ప్రయారిటీస్. ఆఫ్టర్ సమ్ టైమ్ చాలా చేంజ్ అవుతాయి. మనం ఎవరిని మర్చిపోవాలని అనుకోము, కానీ సమ్ టైమ్స్ కాన్వర్సేషన్స్ మనకు తెలియకుండానే తగ్గిపోతాయి. ఇవాల్టి మన స్టోరీ కూడా అలాంటి ఇద్దరు గురించే. నిత్య అండ్ మేఘా కాలేజ్లో కలిశారు. వాళ్ళేమీ ఫస్ట్ డే నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇద్దరు సరిగా మాట్లాడుకోలేదు కూడా. ఒకరోజు ల్యాబ్ రికార్డ్ సబ్మిట్ చేయాలి అండ్ నిత్య రికార్డ్ కంప్లీట్ చేయలేదు. సో మేఘా దగ్గరికి వెళ్ళింది అండ్ అలా మొదలైంది వాళ్ళ

ఫ్రెండ్షిప్. హాయ్ మేఘా, ఐఎమ్ నిత్య. ఒక హెల్ప్ చేస్తావా ప్లీజ్? నీకు ల్యాబ్ రికార్డ్ కావాలి అంతే కదా. నీకెలా తెలుసు? మార్నింగ్ నుంచి నలుగురిని అడిగావు, ఎవ్వరూ ఇవ్వలేదు, అందుకే ఇప్పుడు నన్ను అడుగుతున్నావు. ప్లీజ్ మేఘా, జస్ట్ 5 మినిట్స్లో ఇచ్చేస్తా, ప్రామిస్. కొంచెం రెఫరెన్స్ కోసం కావాలంతే. కాపీ చేయడాన్ని ఇప్పుడు రెఫరెన్స్ తీసుకోవడం అంటారన్నమాట. అబ్బా మేఘా, ఇప్పుడు ఏంటి, ఇస్తావా ఇవ్వవా? ఇవాళ నాకు క్యాంటీన్లో లంచ్ కొని ఇస్తే ఇస్తా. ఏంటి లంచా? లంచ్ కాదులే కానీ సమోసా కొనిస్తా. ఏంటి సమోసానా? లైట్ తీసుకో అయితే. సరే సరే, టీయో కాఫీయో మిల్క్ షేకో ఏదో కూడా కొనిస్తాలే. సర్లే, ఇంకో పెద్ద చాక్లెట్ కూడా లిస్ట్లోకి యాడ్ చేసుకో, అప్పుడు ఇస్తా. అబ్బా సరే, కొనిస్తాలే. అలా ఆ రోజు ఒక ల్యాబ్ రికార్డ్తో మొదలైన ఫ్రెండ్షిప్ మెల్లగా డైలీ రొటీన్ అయిపోయింది. కాలేజ్కి వచ్చాక ఇద్దరు ఒకరినొకరు వెతుక్కునేవాళ్ళు. క్యాంటీన్లో ఒకే ప్లేట్ నూడిల్స్ ఆర్డర్ చేసుకొని అప్పుడప్పుడు నువ్వు ఎక్కువ తిన్నావని లేదా ఈసారి బిల్ నేను కడతా అని మొత్తానికి ఏదో ఒక రీజన్కి ఆటగా గొడవ పడేవాళ్ళు. ఇంటికి రీచ్ అయ్యాక మెసేజ్ చేయి, నోట్స్ పంపిస్తావా, ఈ డ్రెస్ బాగుందా, ఇంటర్వ్యూ ఎలా అయింది, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది చదువుకో, నాకు మూడ్ బాగాలేదు కాల్ చేయి. ఇలా రీజన్ ఉన్నా లేకపోయినా దే బికేమ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ ఈచ్ అదర్స్ డే. ఇలా మనందరికీ జరుగుంటుంది కదా లిసనర్స్, లైఫ్లో కొన్ని రిలేషన్షిప్స్ గ్రాండ్ మూమెంట్స్తో బిల్డ్ అవ్వవు, ఇలా చిన్న చిన్న రొటీన్స్తోనే బిల్డ్ అవుతాయి. ఎనీవే, ఫైనలీ కాలేజ్ అయిపోయింది. ఫేర్వెల్ రోజు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, హగ్స్ ఇచ్చి ఉంటున్నారు, టచ్లో ఉండాలి అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరికీ అవేవి అవసరం లేదనిపించింది. మేఘా, మనం టచ్లో ఉండాలి అని సెపరేట్గా చెప్పుకోవాలా? అదే కదా, నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలనులే. అంటే నేను వదిలేస్తానా? ఏదో ఊరికే అన్నాలే, అయినా నెక్స్ట్ వీక్ కాల్ చేయకపోవు అప్పుడు చెప్తా. నేను రోజు చేసే కాల్స్కి నువ్వే నన్ను బ్లాక్ చేస్తావులే. అంత లేదులే, ఇంపాసిబుల్ అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు, లైఫ్లో ఇంపాసిబుల్ అనుకున్న కొన్ని విషయాలు మనకు తెలియకుండానే సైలెంట్గా జరిగిపోతాయని. గ్రాడ్యుయేషన్ తర్వాత నిత్య జాబ్ జాయిన్ అయింది. మేఘా హైయర్ స్టడీస్ కోసం వేరే సిటీకి వెళ్ళింది. మొదట్లో ఏం మారలేదు, మార్నింగ్ మెసేజెస్, నైట్ కాల్స్, ర్యాండమ్ ఫొటోస్, అన్నీ అలాగే ఉండేది. ఏ నిత్య, ఎలా ఉంది కొత్త ఆఫీస్? ఆఫీస్ బాగుంది, పీపుల్ బాగున్నారు, కానీ వర్క్ చూస్తే మాత్రం ఎందుకు జాయిన్ అయ్యానరా బాబు అనిపిస్తుంది. అప్పుడు శాలరీ గురించి గుర్తు తెచ్చుకో, ఆటోమేటిక్గా వర్క్ చేయాలనిపిస్తుంది. సరిపోయింది, అదంతా కాదు కానీ ఎప్పుడొస్తున్నావు నువ్వు, నా ఫస్ట్ శాలరీ ట్రీట్ వద్దా? ఐ కాంట్ మేక్ ఇట్ ఎనీ టైమ్ సూన్ నిత్య. అయినా ట్రీట్ మాత్రం మిస్ అవ్వనులే, ఆన్లైన్లో ఆర్డర్ చేయి. సూన్ యాజ్ డేస్ పాస్డ్, నిత్యాకి వర్క్ పెరిగింది. మీటింగ్స్, డెడ్ లైన్స్ అండ్ లేట్ ఈవినింగ్స్. సిమిలర్లీ మేఘాకి కూడా క్లాసెస్ అని, అసైన్మెంట్స్ అని, ఎగ్జామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అని తను కూడా బిజీ అయిపోయింది. వాళ్ళ డైలీ కాల్స్ ఆల్టర్నేట్ డేస్ అయ్యాయి, అండ్ ఆల్టర్నేట్ డేస్ నుంచి మెల్లగా ఓన్లీ డ్యూరింగ్స్ వీకెండ్స్ అయ్యాయి. ఈ వీక్ చాలా హెక్టిక్ రా, సండే కాల్ చేస్తా. పర్లేదు పర్లేదు, నేను కూడా అసైన్మెంట్స్తో బిజీ ఉన్నా యాక్చువల్లీ, సండే మాట్లాడుకుందాంలే. ఆ సండే తర్వాత ఇంకో సండే వచ్చింది, ఆ తర్వాత ఇంకో వీక్, తర్వాత ఇంకో మంత్. మధ్యలో బర్త్డే విషెస్ వచ్చాయి, ఫెస్టివల్ గ్రీటింగ్స్ వచ్చాయి, ఒక ప్రమోషన్కి కంగ్రాచులేషన్స్ వచ్చింది, ఒక ఎగ్జామ్ రిజల్ట్కి సో ప్రౌడ్ ఆఫ్ యూ వచ్చింది. కానీ ఒకప్పుడు అవర్స్ నడిచిన కాన్వర్సేషన్ ఇప్పుడు 5 మినిట్ కాల్స్గా మారాయి. ఒకరోజు నిత్య లంచ్ బ్రేక్లో ఓల్డ్ ఫొటోస్ స్క్రోల్ చేస్తూ చేస్తూ కాలేజ్ ఫెస్ట్ ఫొటోస్, ఫేర్వెల్ పిక్చర్స్, ర్యాండమ్ స్క్రీన్ షాట్స్ అన్నీ చూసి మేఘా గుర్తొచ్చి ఆటోమేటిక్గా స్మైల్ చేసింది. ఫోన్ తీసుకొని మెగా చాట్ ఓపెన్ చేసింది, ఓన్లీ టు రియలైజ్ దట్ ద లాస్ట్ ప్రాపర్ కాన్వర్సేషన్ దే హ్యాడ్ వాజ్ అబౌట్ 9 మంత్స్ అగో. నిత్య మెగాకి మెసేజ్ చేస్తూ, ఎందుకు నేనే ఫస్ట్ మెసేజ్ చేయాలి, తను కూడా చేయొచ్చు కదా అని ఫోన్ పక్కన పెట్టేసింది. కానీ ఆ రోజు ఈవినింగ్ వరకు మేఘాని గుర్తు తెచ్చుకుంటూనే ఉంది. ఫనీ కదా, కొన్నిసార్లు మనకెవరైనా గుర్తొస్తే కాల్ చేయాలనిపిస్తుంది లేదా మెసేజ్ చేయాలనిపిస్తుంది, కానీ ఆ సింపుల్ ఫీలింగ్ మధ్యలో ఈగో కాదు, ఒక చిన్న డౌట్ వస్తుంది, మేబీ వాళ్ళకి నేను గుర్తురావు.

చెప్పలేదేమో, మేబీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారేమో, మేబీ నేను మాత్రమే ఈ రిలేషన్షిప్ని మిస్ అవుతున్నానేమో, ఇలా చాలా. కానీ మన స్టోరీలో నిత్యలాగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అదే ఈవినింగ్ మేఘ కూడా ఆల్మోస్ట్ అదే ఆలోచిస్తుంది. మేఘ తన రూమ్లో ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫోన్ తీసుకుంది. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుండగా నిత్య ఆఫీస్ ఫ్రెండ్స్తో ఉన్న ఫోటో కనిపించింది. మేడం చాలా బిజీ అయిపోయింది, కొలీగ్స్ అని ఆఫీస్ పార్టీస్ అని. ఒకసారి కాల్ చేద్దాం. టైం ఏట్ అయింది, ఇప్పుడే ఆఫీస్ అయిపోయిందేమో, ఫ్రీ ఉంటే కాల్ చేయని మెసేజ్ చేద్దామా పోనీ. కానీ మెసేజ్ చూస్తే రిప్లై ఇవ్వాలని ప్రెషర్ ఫీల్ అవుతుందేమో. పోన్లే, వీకెండ్లో మళ్ళీ నేనే కాల్ చేస్తా. ఇద్దరూ ఒకరికొకరు గుర్తున్నారు, ఇద్దరికీ మాట్లాడాలని ఉంది. కానీ ఇద్దరూ ఒకటే మిస్టేక్ చేశారు, ఎదుటి పర్సన్ని అడగకుండానే వాళ్ళు బిజీ ఉంటారని డిసైడ్ చేసేశారు. కొన్ని రోజుల తర్వాత వన్ సాటర్డే మార్నింగ్ నిత్య కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరు చూసింది, మేఘ. ఒక సెకండ్ అలానే ఫోన్ చూసింది, దెన్ షీ స్మైల్డ్ అండ్ ఆన్సర్డ్ ద కాల్. ఎన్నిసార్లు రింగ్ అయినా ఇంకా ఆన్సర్ చేయకపోతే లిఫ్ట్ చేయవేమో అనుకున్నాం. అసలు ఏమైపోయావు నువ్వు, నీకు నిజంగా ఎన్ని మంత్స్లో ఒక్కసారైనా నాకు కాల్ చేయాలనిపించలేదా? చాలాసార్లు అనిపించింది నిత్య. ఓహో, అనిపించిందా? మరెందుకు చేయలేదు? ఫస్ట్లో నువ్వు బిజీ ఉంటావు అనుకున్నా. న్యూ జాబ్, న్యూ పీపుల్, న్యూ రొటీన్, సెటిల్ అయ్యాక నువ్వే కాల్ చేస్తావు అనుకున్నా. ఓకే, కానీ నేను చేయలేదు కదా. అవును, ఫస్ట్లో ఏం అనిపించలేదు, తర్వాత కొంచెం కొంచెం మేబీ నీ లైఫ్లో నాకు ప్లేస్ తగ్గిపోయిందేమో అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది, నువ్వు న్యూ సిటీ, న్యూ ఫ్రెండ్స్తో బిజీ అయిపోయావని. ఐ ఫెల్ట్ లైక్ ఐ విల్ బి డిస్టర్బింగ్ యూ విత్ మై కాల్స్ అండ్ ఆల్సో ఆనెస్ట్లీ ఐ ఆల్సో ఫెల్ట్ నేనే ఎందుకు నీ కాల్ చేయాలి అని. అయితే నేను నీ కాల్ కోసం అండ్ నువ్వు నా కాల్ కోసం వెయిట్ చేశామన్నమాట. ఇద్దరం వెయిట్ చేస్తూ ఇద్దరం దూరం అయిపోయాం. నిత్య, హా మేఘా, నెక్స్ట్ టైం నేను బిజీ ఉంటానని నువ్వు డిసైడ్ చేయకు, నువ్వు కూడా నేను డిస్టర్బ్ అవుతానేమో అని నువ్వే డిసైడ్ అవ్వకు. ఓకే, డీల్. తర్వాత నిత్య ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ చేసింది. ఆ దోశ అప్పటికే చల్లారిపోయింది, కానీ తన మార్నింగ్ మాత్రం డెఫినెట్గా బెటర్ అయింది. ఫనీ కదా డియర్ లిసనర్స్, కొన్ని రిలేషన్షిప్స్ని మళ్ళీ బాగు చేయడానికి పెద్ద కాన్వర్జేషన్స్ లేదా లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ అవసరం ఉండవు. మనం ఎందుకు మారిపోయాం అని అవర్స్ ఆఫ్ డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఒక్క ఫోన్ కాల్ చాలు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది కదా అంతే. మేబీ ఈరోజు ఎపిసోడ్ వింటున్నప్పుడు మీ మైండ్లో కూడా ఎవరో ఒకరు గుర్తొచ్చి ఉంటారు. ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కజిన్ అయి ఉండొచ్చు, ఓల్డ్ కాలీగ్, టీచర్, లేదా ఒకప్పుడు మీరు రోజు చాలా న్యాచురల్గా ఉన్నా ఇప్పుడు మాత్రం మెమరీస్లోనే ఎక్కువ కనిపించే ఎవరో ఒకరు. మేబీ వాళ్ళకి కూడా మీరు గుర్తొస్తున్నారేమో, మేబీ వాళ్ళు కూడా బిజీ ఉంటున్నారేమో అని ఆగిపోతున్నారేమో. మనం చాలాసార్లు రిలేషన్ దూరం అయిందని బాధపడతాం, కానీ ఆ దూరాన్ని తగ్గించడానికి ఫస్ట్ స్టెప్ ఎవరు వేయాలని మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటాం. సో ఈరోజు మీ మైండ్లో ఎవరైనా గుర్తొచ్చుంటే డోంట్ షై అవే ఫ్రమ్ గెటింగ్ ఇన్ టచ్ విత్ దెమ్, బికాస్ సమ్ టైమ్స్ ద పీపుల్ వీ మిస్ ఆర్ నాట్ యాజ్ ఫార్ యాజ్ వీ థింక్ దే ఆర్. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక అనువంతతో కలుద్దాం. అంటిల్ దెన్ కొంచెం తక్కువ అజ్యూమ్ చేయండి అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడండి. నమస్కారం.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి అండ్ మనతో పాటు ఉన్నారు
2: ఆజే వినోద్.
1: సో ఇప్పుడు మనం ఉన్నాం హలో రెయిన్బో. హలో రెయిన్బో అంటే అందరికి ఇష్టమైంది, ఎందుకంటే ప్రతిసారి మేమే మాట్లాడతాం హలో రెయిన్బోలో. మీరు కూడా మాతో మాట్లాడడానికి మీకంటూ ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాం అంటే మనందరికి ఇష్టం. సో హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో ఇవాళ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, మీ లైఫ్లో మీకు వచ్చినటువంటి బెస్ట్ బర్త్డే సర్ప్రైజ్ ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, మీ లైఫ్లో మీకు వచ్చినటువంటి బెస్ట్ బర్త్డే సర్ప్రైజ్ ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323-0030, 0402323-4821, మరొక నెంబర్ 0402970-4715కి కాల్ చేయండి. మీ లైఫ్లో మీకు అంటే బర్త్డేకి సంబంధించినటువంటి ఏదైనా సర్ప్రైజ్ వస్తే అది నాతో షేర్ చేసుకోండి. సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో మీకు వచ్చినటువంటి బెస్ట్ బర్త్డే సర్ప్రైజ్ ఏదైనా ఉందా అని. మనకు శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్.
1: బాగుంది. అయితే నాకు మీరు అన్నట్టుగా బెస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమిటంటే, నాకు 2-2020లో ఒక బర్త్డే మా పిల్లలు మన పచ్చబంధం క్లబ్ లో చేశారు. అయితే దానికి మా ఫ్రెండ్స్ అందరిని పిలిస్తే ఒక ఫ్రెండ్ ఏమన్నా క్యాషోది గడియారం ఒకటి ఇచ్చాడు. అంటే మా బాబు రేస్ కోర్స్ లో పనిచేసేవాడు అనమాట. సో అతనికి ఇంకొక అతను జాకీ అతను ఉంటే అతన్ని కొట్టేమని చెప్తే అతను కొట్టాడు కాబట్టి అతను ఒక నాట్ లెస్ దాన్ 10-12,000 రూపీస్ కి గిఫ్ట్ ఇచ్చాడు, వాచ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఏమన్నా అతని దగ్గర ఈ కార్వాన్ అనేది రేడియో ఉంది కదండి, దాంట్లో అన్ని పాటలు గీటలు అన్ని మొత్తం రికార్డ్ చేసినటువంటి సాంగ్స్ ఉన్నది ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అదొకటి.
0: అంటే మీకు రేడియో అంటే ఇష్టం అని వారికి ముందే తెలుసా సార్?
1: అదే, కాదమ్మ కాదు, అతని దగ్గర వేస్ట్ గా ఉందట, పాటలు అంటే ఇష్టం కాబట్టి. అంటే నేను రేడియోలో మాట్లాడుతూనే అతనికి తెలుసు అనమాట.
0: వాళ్ళ
1: ఇంట్లో వాళ్ళకి అందరికి మా ఫ్రెండ్స్ కి అందరికి తెలుసు కాబట్టి అతను ఏమంటే, అన్న నీకు ఎట్లా ఇది కంపల్సరీ పనికి వస్తుంది, నాకైతే ఎట్లా పనికిరాదు కాబట్టి నువ్వు పాటలు ఇంటావు అన్ని ఇంటావు కాబట్టి రేడియోలో మాట్లాడతావు కాబట్టి. అంటే అది టేప్ రికార్డర్ కమ్ము రేడియో కమ్ము అన్ని అనమాట. దాంట్లో అన్ని సాంగ్స్ కూడా రికార్డెడ్ క్యాసెట్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. సో దట్ వాజ్ గిఫ్ట్ టు మీ, అండ్ దీస్ ఆర్ ది 2 థింగ్స్ ఆర్ మై బెస్ట్ గిఫ్ట్స్ అన్నమాట. సో ఐ కెనాట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. సో దట్ వాజ్ ది.
0: థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు.
1: థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ.
0: సో మరొక కలర్ మనకు లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: కర్నూలు జిల్లా కొడుకు నుంచి మేడం. నాగిలా బాగున్నారు మేడం.
0: బాగున్నానండి. ఒక్కసారి మళ్ళీ మీ పేరు చెప్పరా?
2: నాగిలా విశ్వేశ్వరయ్య మేడం.
0: ఈశ్వరయ్య, చెప్పండి సార్.
2: టాపిక్ చెప్పండి మేడం, ఇప్పుడే ఫోన్ చేస్తాను.
0: అవునా, మీ లైఫ్ లో మీకు మీ బర్త్డేకి వచ్చినటువంటి బెస్ట్ సర్ప్రైజ్ ఏదైనా ఉందని అడిగాను.
2: మా బెస్ట్ బర్త్డే అంటే మా ఫ్రెండ్స్ బాక్స్ ఇయ్యాడు మేడం, పెన్సిల్ బాక్స్.
0: పెన్సిల్ బాక్స్, ఓకే.
2: గుడ్ నైట్ మేడం.

0: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం ప్రభాకర్ రావు గారు, చెప్పండి.
1: బాగున్నారమ్మా?
0: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: మెమరీ చాలా బాగున్నాను. మెమరీ పవర్ బాగుంది, భలే గుర్తుపట్టే సార్ ఒక్కసారికే.
0: మీ వాయిస్ నాకు గుర్తుంటుంది సార్.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఉండాలి కాలకాలం. అయితే నా బర్త్డేకి చెప్పాలా అన్న ఏరే అమ్మా?
0: నేను సార్, చెప్పండి.
1: నా బర్త్డే గత 10 ఏళ్ళ నుంచి తిరుమల వెళ్తుంటానమ్మా. ఏడుకొండల స్వామిని ఆ రోజు దర్శించుకుంటాను. నాకు ఇంట్లో కేకులు కట్ చేయడం అంటే నాకు అది ఎందుకో ఇష్టం ఉండదు. నా మట్టికి పిల్లలకి మనవలకి తయారు చేస్తుంటాను. మళ్ళీ నాకు మాత్రం కేకులు అవి ఎందుకో నాకు దీనికి అనిపించదు. అందుకని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోతాను ప్రతి ఏడాది. హాయిగా అనిపిస్తుంది అనమాట.
0: అదే అదే, అక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం మీకు మంచిగా అనిపిస్తుంది అంటే టికెట్స్ ముందే బుక్ చేసుకుంటారైతే.
1: వచ్చే ఏడాది అంతా హాయిగా ఉండాలి, గడపాలి అని చెప్పని మొక్కుకొని శుభ్రంగా హాయిగా సంతృప్తిగా వస్తాను అన్నమాట. ఓలేడి ప్రభాకర్ రావు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దైవత్వానికి మించింది ఉంటుందండి, అంటే నిజంగా ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటే చాలా బాగుంటుంది. బర్త్డే రోజు అయితే అంటే నేను కూడా నా లైఫ్లో ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి దేవుని ఆశీస్సులు తీసుకుంటేనే కొంచెం మనసు అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: మనకి మరొకరు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే సార్.
1: ప్రశాంతిగే,
0: అవును సార్, చెప్పండి.
1: తిరిగేస్మాన్ భవ, వినోదం మీకు ఇద్దరికి కూడా.
2: థ్యాంక్ యూ సార్,
1: మంచి టాపిక్ తీసుకున్నామమ్మా. నాకు ఈ బర్త్డే గిఫ్ట్ అంటే బ్రహ్మాండమైన సర్ప్రైజ్ గిఫ్ట్. అది 79 పూర్తి అయినప్పుడు 80వ సంవత్సరంలో నేను మా విలేజ్ లో పులివెందల్లో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఏం చేశారు, ఒకరొకరొకరొకరే ముందు మా అమ్మాయి అమ్మాయి అల్లుడు వచ్చారు మా ఇంటికి. ఏమని ఇప్పుడు వచ్చాను, శ్రీశైలం పోతాను, ఇటు వచ్చామన్నారు. సరే, ఇంకా మళ్ళీ ఇక రాత్రి అయితే తెల్లవారి పొద్దున్నే ఆమె కొడుకు కూడలు వచ్చారు. మా ఏంటో నాకు కొంచెం డౌట్ వచ్చింది. అంత లోపల మా అబ్బాయి, చిన్న అబ్బాయి కోడలు పిల్లలు వాళ్ళు వచ్చారు. అబ్బా అని చెప్పేసి పొద్దున్న తెల్లవారు అడిగి స్నానం చేసిపోయా గుడికి పడమన్నాడు. నా బర్త్డే సంగతి తెలుసుకుని మామూలుగా ఇంతమంది వస్తారని అనుకోలే నేను. ఆమె కనకాపురం దేవస్థానానికి పోయినాము, అందరం పోయినాము, అక్కడికి పోయినాం, కూర్చున్నాము. పెద్ద అరేంజ్ చేశారు, రాజా పెన్నెలు నిలబెడతా కుర్చీ, అట్లా కుర్చీ పెట్టి పిచ్చి కూర్చోబెట్టి మంచి కొద్ది పంచలు అవి వేసి కట్టించి కూర్చోబెట్టారు. భగవద్గీత పారాయణం చేశారు, పంతులను తెచ్చిచ్చారు, ఇద్దరు పంతులు ఎత్తి ఆశీర్వాదం ఇప్పించారు. తర్వాత అందరూ వచ్చేసి దగ్గర 200 మందికి అరేంజ్మెంట్ చేశాడు మా అబ్బాయి.
0: సూపర్ సార్,
1: అందరూ వచ్చేసారు. ఇంకా దుబాయ్ నుంచి మా వాళ్ళు వచ్చింటే బాగుండు కదయ్యా అని మా వాడు చిన్నోడు. అంతర్పల్ల వాళ్ళు వచ్చారు, పిల్లలు దుబాయ్ నుంచి కూడా, కొడుకు పిల్లలు అంతా వచ్చారు.
0: దుబాయ్ నుంచి వచ్చారు,
1: దుబాయ్ నుంచి వచ్చారు. ఇంకా తొందరగా మాట్లాడుకుని చేసుకున్నాం. తర్వాత మా నేను ఆర్బీఐ సంఘం అధ్యక్షునిగా ఉన్నాను అప్పుడు ముందు. వాళ్ళు ఏం చేశారు, ఆర్బీఐ సంఘం అధ్యక్షుడు వాళ్ళంతా ఏం చేశారంటే ఒక గోల్డ్ రింగ్ తీసుకెళ్తే తొడిగినారు. ఏమై ఇదేంది నాకంటే, నువ్వు చేసిన సేవకు ఇంతకంటే ఏమి ఇవ్వలేము అని ఒక రింగ్ తొడిగినారమ్మా. ఆ రింగ్ ఇప్పుడు నా వేలికి కూడా ఉంది, సర్ప్రైజ్ గిఫ్ట్.
0: అంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంత మంది అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చు అలా చేయడం, వాళ్ళంతా ఒక ప్లాన్ తో వచ్చారు కదా.
1: నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఊరికి అయితే బర్త్డే సంగతి తెలుసుకుని వాళ్ళు కూడా ఇలా కూడా ఇంతమంది వస్తారు, ఇంతమంది
0: ఇలా సర్ప్రైజ్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు
1: అని నాకు ఆలోచన లేదు. అప్పుడు అనిపించిందారా ఇది ఏం గిఫ్ట్, ఇది బ్రహ్మాండమైన గిఫ్ట్. ఇదంతా ఇచ్చినా కాకుండా ఆరోగ్య సంఘం వాళ్ళంతా కూడా నాకు రింగ్ దొరికితే ఎంత ఆనందం అయిపోయిందో ఆనందం అయిపోయిందమ్మా. ఇప్పుడు నా ఏరికి ఆ రింగ్ ఉంది, అదే చూస్తాను అనమాట. అది దసరా కూడా ఉంది కదా, రమ్మని పిలిచినారు. వీలైతే పోవాలా?
0: వెళ్ళండి సార్, ఖచ్చితంగా ఫ్యామిలీతోని మనం స్పెండ్ చేస్తేనే బాగుంటది. ఈ క్షణాలే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
1: పిల్లలు వస్తే పోతారు అన్నమాట. నాకు నా శ్రీమతి లేదు కదా,
0: అదే
1: ఆయన దేవుడు పిలిచిపోయినాడు పైకి.
0: అవును సార్, చెప్పారు ఒక సందర్భంలో.
1: నేను ఒకనే ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు 82. ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది.
0: అదే మీకు ఐటి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చేశారు మీకు?
1: ఆనందంగా అనిపించింది, సంతోషం అనిపించింది అమ్మా నాకు. ఆనందం అయితే మా ప్రశాంతితో, వినోద గారులతో ఈ రోజు పంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్
1: సార్. థ్యాంక్ యూ. నా చిన్న సక్సెస్ గురించి చెప్పినా చూడు, అది చాలా బాగుందమ్మా. సక్సెస్ గురించి మౌనంగానే ఎదగమని మొక్కనే చెప్తుందండి.

0: పాట కూడా ఉంది,
1: సార్ కుదిరితే అది వేయండి అంటున్నారా?
0: చెప్పుకుంటారా?
1: ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట. సో మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: శుభ సాయంత్రం మేడం.
1: శుభ సాయంత్రం సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: రామాచారపురం విజ్ఞాన కాంచ్ మాట్లాడుతున్నామ్మా.
1: సార్ చెప్పండి, క్వశ్చన్ విన్నారా?
2: అయినా 1976 లో కాలేజ్ చేసేటప్పుడు అప్పుడు నేను బర్త్డే చేస్తే చాలా సంతోషపడేవానమ్మా. అయితే ఏం చేసాడంటే నా ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళు ఈవినింగ్ బర్త్డే అయిపోయింది, కేక్ చేసినాం, సంథింగ్ అంటే డిన్నర్ స్వీట్ వంచినాం. తర్వాత ఎవరు తీయలేకపోయారు. ఫోన్ చేస్తారు ఎందుకంటే తెల్లారి కాలేజ్ పోయినప్పుడు అప్పుడు నాకు ఒక బాక్స్ లో చిన్న బాక్స్ ఉంటాయి కదమ్మా, గోల్డ్ బాక్స్, అందులో 1 గ్రామ్ కాయిన్ ఇచ్చారమ్మా. అది గోల్డ్ కాయిన్ చిన్నది అంటే 1 గ్రామ్ది. ఇంకొక రెండో ఒకటి ఒక బుక్ తెచ్చిరాము, చదువుకున్న బుక్స్ ఉంటాయి కదమ్మా, ఆధ్యాత్మికమైన భగవద్గీత బుక్స్. సంతోషం,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. సో లైన్ కట్ అయిపోయింది, ఏం పర్లేదు, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. మీరు మాకు కాల్ చేసిన మా ఫోన్ నెంబర్లు 0402323003004 మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో బెస్ట్ బర్త్డే సర్ప్రైజ్ ఏదైనా ఉందని. కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
3: శుభ సాయంత్రం మేడం గారు.
1: శుభ సాయంత్రం సార్.
3: రమేష్ మాట్లాడుతున్నాను, చాలా బాగుంది.
1: చెప్పండి సార్.
3: అదే మేడం, మా 1 o'clock టైమింగ్ చేంజ్ చేశారా?
1: కొన్ని మార్పులు జరిగాయి సార్.
3: ఎప్పుడు మరి ఎప్పుడు చేశారా మేడం?
1: అంటే కాలర్ షోనా?
3: కాలర్ షో.
1: అది అంతగా తెలియదు సార్. అంటే మా షోలో మాత్రం మెన్షన్ చేశారు
3: మేడం.
1: మా షోలో మెన్షన్ చేశారు సార్ కాలర్ షోని.
3: అయితే ఇప్పుడు 1 o'clock తీసేశారా?
1: లేదు సార్, తీసేశారు.
3: అంటే మన మార్నింగ్ 9:30 9 o'clock స్టార్ట్ చేశారా మేడం?
1: లేదు సార్, అప్పుడు కూడా లేదు.
3: ఎందుకంటే నేను బయట ఉన్నాను, తెలియట్లేదు అనమాట. పొటెన్షియల్ ఉన్నా కానీ ఇక్కడ ఉండట్లేదు అనమాట. ఓన్లీ
1: ఎప్పుడు
3: ఒకటి ఓన్లీ 7 to 8 వరకు మేడం మీరు ఒక రోజు?
1: అవును సార్, అవును. ఆన్లైన్లో ఉన్నాం సార్, మాట్లాడండి.
3: రమేష్ అమ్మ, అయితే నాకు బెస్ట్ బర్త్డేది మా ఫ్రెండ్ నా పిల్లి పీరియడ్ ఒకటి ఇచ్చాడమ్మా. అది నేను చాలా కాపాడుకుంటాను అనమాట. నాకు అది ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ నాకు ఇష్టం ఏంటంటే రేడియో అనమాట. ఆ రేడియో నాకు గిఫ్ట్కి ఇచ్చాను అనమాట, అది నాకు చాలా ఇష్టం అనమాట.
1: సూపర్ సార్,
3: ధన్యవాదాలు అమ్మా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట, ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్కరు బర్త్డే సర్ప్రైజ్ ఒక్కోలాగుంది. సో ఇప్పుడైతే మనం ఒక సాంగ్ ప్లే చేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. మనకైతే కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
3: గుడ్ ఈవినింగ్ ప్రశాంతి గారు.
2: గుడ్ ఈవినింగ్ సార్, నరసింహారెడ్డి గారిగా మాట్లాడేది. చెప్పండి సార్, క్వశ్చన్ సార్.
3: ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా సూపర్ ఉన్నా మేడం.
2: చెప్పండి సార్.
3: వినోద్ గారికి కూడా ఈవినింగ్.
4: గుడ్ ఈవినింగ్ సార్.
3: గుడ్ ఈవినింగ్ సార్. మేడం, నాకు మా ఇక్కడ కంపెనీలో పనిచేస్తుంటే మేడం, బర్త్డే రోజు వాళ్ళ అందరిని ఇన్వైట్ చేసిన బాస్ తో సహా. అయితే నాకేం డౌట్ ఉందంటే, బాస్ వస్తాడో రా మిగతా స్టాఫ్ అయితే వస్తారు కదా అనుకున్నాను మేడం. అయితే 8:00 అందరు వచ్చేసిండ్రు. 8:30 బాస్ కు ఫోన్ చేస్తే ఎత్తలేడు ఆయన, రాడలేదు అనుకున్నాను నేను మేడం.

0: 9 o'clock వచ్చిండు మేడం, స్కూటర్ తీసుకుని వచ్చిండు మేడం. అక్కడ చాలా ఆశ్చర్యమైంది మేడం అని మేడం. స్కూటర్ నాకు ఆ రోజు బర్త్డే బెస్ట్ అది నాకు ఇచ్చింది స్కూటర్ మేడం.
1: ఓకే, ఆ స్కూటర్ ని మీకు గిఫ్ట్ గా ఇచ్చారా?
0: గిఫ్ట్ గా తీసుకొచ్చింది అనమాట అది. అంటే నేను వస్తాడా రాడా అనుకున్నా గానీ గిఫ్ట్ తో సహా గిఫ్ట్ కూడా అప్పుడు పెద్ద గిఫ్ట్ మేడం అది. అంటే అప్పుడు దగ్గర దగ్గర 26-28 thousand ఏమి ఉండే అది.
1: ఓకే, ఏ ఇయర్ లో సార్ ఇది?
0: కంపెనీలు ఎందుకంటే 13-14 years పనిచేస్తున్నాను అనమాట. దానికి ఆ సందర్భంగా నాకైతే నాకు ఆశ్చర్యం సంతోషం అనిపించింది మేడం.
1: అవును సార్, అనిపిస్తుంది. ఏ ఇయర్ లో జరిగింది ఇది?
0: ఇది 92. ఓకే, 92 లో మేడం.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: సో ఇదన్నమాట, అంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరి సర్ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన పుట్టినరోజు మనకు ఒక ప్రత్యేకమైంది, అంటే మనం కూడా మన అయిన వాళ్ళ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అంటే వాళ్ళు మనకి ఏదైనా ఇస్తారేమో చూద్దాం, మన పైన ఎంత ప్రేమ ఉందో చూద్దాం అనే విధానంలో కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొందరు మాత్రం అసలు గెస్ట్ కూడా చేరు, అంటే ఈరోజు నా బర్త్డే, నేను టెంపుల్కి వెళ్ళాను, దేవుని ఆశీస్సులు తీసుకున్నాను ఇంతవరకే అనుకుంటారు. కేక్ కటింగ్స్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ఇలాంటివి ఏవి ఇష్టం కూడా ఉండదన్నమాట. సో అలాంటి వాళ్లకు ఫ్రెండ్స్ అందరు వచ్చేసి ఒక సర్ప్రైజ్ లాగా కేక్ కట్ చేయడం, వారికంటూ ఏదో ఒక చిన్న గిఫ్ట్, అంటే అది చిన్నదైనా పెద్దదైనా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొస్తే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది అనమాట. సో అట్లా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కో రకంగా బర్త్డేస్ అనేవి ఉంటాయి. సో మీ లైఫ్లో కూడా మీ బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. వింటూనే ఉండండి ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ ప్రశాంతి మేడం గారికి, వినోద్ గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి సార్.
2: ఇకపోతే సర్ప్రైజ్ ఏంటండి, నాకు మ్యారేజ్ డే, బర్త్డే కూడా May 30th అండి.
1: అవును సార్, ఒక సందర్భంలో చెప్పారు.
2: అయితే మొన్న May 30th రమణయ్య గారు, పోలిరెడ్డి ప్రభాకర్ రావు గారు, నరసింహారెడ్డి గారు, ఇంకా మురళి గారు అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పారండి. అదే రోజు సాయంత్రం అండి, అనుకోకుండా మా రెండో అబ్బాయి, మూడో అబ్బాయి ఒక కూల్ కేక్ తీసుకునండి, ఒక పన్నీర్ బిర్యానీ ప్యాకెట్ తీసుకుని ప్రత్యక్షం అయిపోయారండి, ఇంటికి వచ్చారండి. అంటే మేము తయారయ్యి ఇక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం, చిన్న తిరుపతి అంటారండి, జూబ్లీహిల్స్ లో ఇక్కడ ఎన్టీవీ
1: దగ్గర
2: ఇక్కడికి వెళ్దామని నా భార్య నేను తయారయ్యి వెళ్తాను తయారయ్యని అంతలోకి పక్కన వచ్చారండి మా అబ్బాయిలు సాయంకాలం అండి, 7 గంటల టైంలో అండి. అనుకోకుండా వచ్చారు మేడం, మేము కూడా చాలా పరిచయం అయిపోయి ఉన్నాయి. ఏంటి అనుకోకుండా ఇలా వచ్చారు, ఏంటంటే ఏం కాదులే, నాకైతే కేకులు కట్ట కట్ చేయడం నేను 63 years అండి, చిన్నపిల్లలు కేకులు కట్ చేయడానికి నాకైతే ఇష్టం ఉండదండి. కానీ కొవ్వొత్తులు ఎరిగిస్తాయండి, కొంచెం అడావుడు చేశారండి, కొవ్వొత్తులు ఎరిగిచ్చి కూల్ కేక్ కట్ చేశారండి, పన్నీర్ బిర్యానీ ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు తెచ్చారండి. ఆ రోజు నేను కొంచెం ఎంజాయ్ చేశాను మేడం, అనుకోకుండా జరిగిందండి మేడం. మేడం ఒక మాట అండి, వర్షాలు ఎలా లేవండి, కొంచెం వర్షంలో చిలుకు రవ్వలో పాట వేయండి మేడం, వర్షం కురవాలని మేము కూడా దేవుని ప్రార్థిస్తున్నాం మేడం. తప్పనిసరిగా ఎన్నాళ్ళు గుర్తొచ్చే వాన పాట వేయండి మేడం.
1: ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వేస్తున్నందుకు
2: థ్యాంక్స్ మేడం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: sixsix@gmail.com. So, dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. మనతో పాటు లైన్లో ఉన్నారు మురళి గారు. సో మాట్లాడేద్దాం. హలో,
2: సంధ్యావందనం అండి. ప్రశాంతి గారు,
1: సంధ్యావందనం. మురళి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను సార్, చెప్పండి.
2: బాగుండండి, బాగుండండి, ఎప్పటికి మంచిగా ఉండండి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా మీ హెల్ప్ కావాలండి ఒకటి.
1: చెప్పండి సార్.
2: అంటే ఏంటంటే, హనుమంత ప్రోగ్రామ్ ఎపిసోడ్స్ రికార్డెడ్ వస్తుంది కదా హనుమంత,
1: అవును,
2: 7 to 10 కి.
1: అవును,
2: ఆ ఎపిసోడ్స్ ఎంత బాగుంటున్నాయి అంటే ప్రశాంతి, నిజంగా లైఫ్ లో ఆ ఫ్యామిలీకి టచ్ అయ్యే విధంగా అమ్మాయి చాలా బాగా చెప్తుంది. ఆ రికార్డెడ్ చాలా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంతకు ముందు కూడా సవేరని అడిగాను, అసలు అమ్మాయి పేరు ఏంటి, చాలా బాగా చేసింది. అయితే నా కాంప్లిమెంట్ చెప్పండి, చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి, మంచిగా చెప్తుంది. హనుమంత అనే ప్రోగ్రామ్ బాగా ఎపిసోడ్స్ ని బాగా క్రియేట్ చేసి చెప్తుంది, బాగుంది, కన్వే బాగా చేస్తుంది ప్రశాంతి. అసలు తను చాలా బాగుంది అసలు. అది నాకైతే ఆ అమ్మాయి పేరు ఏంటి అసలు
1: తెలీదు. అంటే మేము కూడా వాటికి చాలా అడిక్ట్ అయిపోతున్నాం. చాలా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మేము కూడా అలా ఫీల్ అయిపోతున్నాం.
2: కానీ బాగుంది, బాగుంది ప్రశాంతి గారు, చాలా బాగా చెప్తుంది ఆ అమ్మాయి, పని నుంచి చేసింది అసలు హనుమంత అనేది. ఆ ప్రోగ్రామింగ్ ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, కానీ తను చేసిన ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. తన వాయిస్ కూడా బాగుంది,
1: చెప్తాం సార్ మీ తరపు నుంచి మా ప్రోగ్రామ్.
2: చాలా బాగుంది ఆ అమ్మాయి, అయితే నేను కుల్లా చెప్తున్నాను, ఆ అమ్మాయికి ముందు భవిష్యత్తు బాగుంటుంది. మీ ఈ రేడియోని ఏమంటారు, మీ నాలెడ్జ్ లో, రేడియో నాలెడ్జ్ లో తెలియదు, కానీ ముందుకైతే చాలా బాగుంటుంది ఆ అమ్మాయికి.
1: తప్పకుండా సార్, మేము చెప్తాం.
2: చెప్పండి చెప్పండి మేడం.
1: సార్ విన్నారా ఈ రోజు టాపిక్?
2: విన్నాను. మీరు
1: చెప్పండి.
2: బర్త్డే సర్ప్రైజ్ సార్?
1: అవును.
2: ఇంకోటి ఏంటంటే, నాకు మేము సిబ్లింగ్స్ 7 మెంబర్స్ ప్రశాంతి గారు. అయితే అమ్మ నాన్నకు మమ్మల్ని 7 మంది అంటే వాళ్ళ చదువులు అదే సరిపోతుండే పాపం, వాళ్ళని మనం అది కాదు అప్పుడు నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఎంగేజ్ లో ఎప్పుడైతే నాకు అంటే ఇప్పుడు నా శ్రీమతి, అప్పుడు మేము లవ్ లో ఉన్నప్పుడు ఆ బర్త్డే సర్ప్రైజెస్ ఏంటి అనేది అప్పుడు తెలిసిన లవ్ పీరియడ్ అప్పుడు. ఇంకోటి దాని తర్వాత ఇప్పుడు కొన్ని ఏళ్ళ తర్వాత ఏంటంటే, పిల్లలు పెరిగిన తర్వాత ఇప్పుడు ఆ బర్త్డే చేసుకోవాలంటే ఎందుకో అది అంటే ఇష్టం అని కాదు,
1: ఇంట్రెస్ట్ ఉండదు
2: ఎందుకు అన్నట్టు అట్లా ఊకుంటే, నా కూతురు మాత్రం ఊకోలేదు ప్రశాంతి గారు. ఏంటంటే ఇంకోటి ఆయన ఏరు చెప్పొచ్చో లేదు, ఏంటంటే నేను ఏంటంటే ఐఎమ్ బూజర్, ఏంటంటే నాకు డ్రింక్ అంటే ఇష్టము. నాకేంటంటే ఒక ఇంపార్టెంట్ డ్రింక్ నాకు ప్రతి బర్త్డేకి నా కూతురు బయట నుంచి తెచ్చి నాకు ప్రజెంట్ చేస్తుంది ప్రతిసారి. ఎందుకంటే నేను ఏంటంటే ఇంకోటి నేను బ్లైండ్ అన్న సంగతి మీకు తెలుసు అనుకుంటా. ఒకటి ఏంటంటే, ఇది నేను నాకు చూపు లేదని బాధపడాలనా తెలియదు, కానీ చూపు లేనందుకు మీరు నమ్మరు, నా అన్నం తినే తల్లలో నా భార్య ఎంత పెడుతుంది అంటే, నా కడుపులో ఇంకొక మెతుకు కూడా ఎక్స్ట్రా పెట్టి నన్ను ఆయాస పెట్టదు, తక్కువ అంటే నా కడుపులో ఇంకా నాకు సరిపోలేదు అని తక్కువ కూడా పెట్టదు, అంత జాగ్రత్తగా నన్ను చూసుకుంటారు నా భార్య గానీ నా పిల్లలు గానీ. అంటే ఇది కూడా నాకు ఒక సర్ప్రైజింగ్ గా చాలా చాలా వెల్గా ఉంది, అంటే ఎంత అద్భుతంగా ఉందో అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఒక్కోసారి భయం కూడా వేస్తుంది, ఏంటంటే నాకు కనబడినప్పుడు వాళ్ళకి ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి, పోనీ నేను వాళ్ళకన్నా ముందు నాకేదైనా నాకు ప్రాబ్లం లేదు కానీ ఈ ప్రేమ కోల్పోతా కదా అనేది ఒక్కోసారి భయం అవుతుంది. ఏంటంటే జీవితం అంటే కూడా ప్రశాంతి గారు చెప్పడానికి, జీవితం అంటే కోల్పోవడము పొందడమే, అందులోనే ఉన్నది ఆనందం అన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, బర్త్డే సర్ప్రైజెస్ కన్నా ప్రతిరోజు మనకు చూసే ప్రపంచం చాలా అందంగా ఉందనుకోండి, మనం చాలా అద్భుతంగా ఉన్నట్టు నా భావన. బర్త్డే రోజు అనే కాదు, ప్రతిరోజు చూసే ప్రపంచం అందంగా ఉందంటే మనం బాగున్నట్టు లెక్క. వికారంగా ఉందంటే ఆ రోజు మన మనసు బాగాలేదు అన్నట్టు.

0: హ్యావ్ ఎ గ్రేట్ డే ప్రశాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ కాలర్ మనకి లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: రామ్ గారు చెప్పండి సార్.
2: అదే స్పెషల్ బర్త్డే గిఫ్ట్ అన్నారు కదా,
1: అంటే సర్ప్రైజ్.
2: సర్ప్రైజ్ 1989 అండి, ఇది చాలా అనుకుంటాము. నేనప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాలేజ్ మాకు మార్నింగ్ ఉండేది, ఆఫ్టర్నూన్ సెలవు అంటే ఆఫ్ ఉండేది అనమాట, 2 o'clock వరకు ఉండే కాలేజ్. సరే, ఆ రోజు నా బర్త్డే అంటే మార్చ్ లో, అది నా ఫ్రెండ్ ఒకడు ఒక కవర్ లో ఒక తీసుకొచ్చాడు రూమ్ కి, చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే అని తీసుకొచ్చి మీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అన్నాడు. సరే, అది ఓపెన్ చేసి చూస్తే అది పుచ్చకాయ, యాక్చువల్ గా పుచ్చకాయ. అది సమ్మర్ మార్చి కదా, కొద్దిగా సమ్మర్ ఎంటర్ అవుతూ ఉంటుంది పుచ్చకాయ. అసలు మేము అప్పటికి 4 or 5 గ్యాదర్ అయి ఉన్నాం రూమ్ లో, అది కట్ చేయించాడు అనమాట. నిజానికి నాకు అది చాలా నిజంగానే ఒక పెద్ద సర్ప్రైజ్ లాగా అనిపించింది, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. అంటే తను అప్పటికే నాకు 1 year క్లోజ్ అనమాట ఫ్రెండ్ గా, లైబ్రరీ రూమ్మేట్. సో ఏం చేసినా కొంత డిఫరెంట్ గా చేస్తుండేవాడు. అది నాకు ఇప్పటికీ ప్రతి బర్త్డేకి నాకు అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట, అది చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది నాకు.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అద్భుతమైన బర్త్డే సర్ప్రైజ్ని మాతో షేర్ చేసుకున్నారు. అంటే అప్పట్లో నిజంగానే బర్త్డేస్కి కేకే కట్ చేయాలని ఏం లేదు, ఇట్లాంటి సర్ప్రైజ్లు కూడా ఇచ్చేవాళ్ళనమాట. సో ఇంతటితో హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ విత్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
3: ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సింగరేణి కార్మికులకు దసరా దీపావళి కానుకగా ఒక్కొక్కరికి 100,250 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశానికి వెలుగులు పంచేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికుల కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణలోని కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026 సందర్భంగా ఈరోజు గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట మంత్రి పలు పనులకు ఆమోదం ఇవ్వాలన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు మెదక్ జిల్లాలో పర్యటించి దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో రామాయంపేట నుంచి సిద్దిపేట వరకు ఈ ప్లాంటేషన్ చేపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తెలంగాణలో చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తూ ఉంటే ఓటమి భయంతో ఇండీ కూటమి విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే FSS-5 నౌకా నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఆయుర్వేద మందులను యోగాసనాలతో కలిపి అనుసరించిన సమగ్ర విధానం నుండి రాత్రిపూట పక్క తడపడం అనే సమస్యతో బాధపడుతున్న పిల్లలపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రోత్సాహకరమైన ఫలితాలు నివేదించిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ నివేదించింది. జామ్నగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదలో ఈ క్లినికల్ అధ్యయనం నిర్వహించారు. రాబోయే 2-3 రోజుల్లో రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో ఈరోజు రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. ఎల్లుండి రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి అండ్
2: ఆర్జే వినోద్.
1: సో మనం ఉన్నాం తెలంగాణలో. తెలంగాణ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం గురించి మన తెలంగాణలో రోజుకంటూ ఒక స్పెషల్గా స్పెసిఫిక్గా ఒక టాపిక్ని ఎంచుకొని మాట్లాడుతుంటాం కదా. ఇవాళ తెలంగాణ ప్రోగ్రాంలో గడ్డం వెంకటస్వామి, ఆయనే గుడిసెల వెంకటస్వామి, అలాగే ఆయనను ముద్దుగా కాకా అని పిలుస్తారు కదా, ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి నేను మాట్లాడబోతున్నాను. ఆయన మన తెలంగాణ కోసం ఎలా పోరాటం చేశారు, పేదల కోసం ఎలా కొట్లాడారు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఆ తర్వాత ఆయన గురించి మాట్లాడుకుందాం.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్చే ప్రశాంతి అండ్
1: ఆర్జే వినోద్.
0: సో ఇవాళ తెలంగాణలో తెలంగాణ నేల మీద పుట్టిన ఎందరో నాయకులు తమదైన ముద్ర వేశారు కదా, కానీ పేదవాడి గుడిసెల్లోకి వెళ్ళి అతని బాధను తన బాధగా భావించిన నాయకులు కొందరే ఉన్నారు. కార్మికుడి చెమటలో తన పోరాటాన్ని చూసిన నాయకుడు, గూడులేని పేదవాడికి గూడు కావాలని ఉద్యమించిన నాయకుడు, తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు ఆయన ఎవరో కాదు, గడ్డం వెంకటస్వామి, మనందరి కాక. ఈరోజు అక్టోబర్ 5 కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆయన ఒకసారి మనం మనసారా గుర్తు చేసుకుందాం. ఆయన 1929 అక్టోబర్ 5 హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో జన్మించారు. చిన్నతనం నుంచే పేదరికం, కష్టాలు ఆయన జీవితంలో భాగమైపోయాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేయాలనే తపనను పెంచుకున్నారు. అసలు ఆయనకు కాక అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఆ ప్రజలను ఆయనను ఎంతో ఆప్యాయంగా కాక అని పిలుచుకునేవారు. ఉత్తర భారతదేశంలో ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారిని చాచా అని మనం ఆప్యాయంగా ఎలా పిలుచుకుంటామో, మన తెలంగాణలో వెంకటస్వామిని ప్రజలు కాక అని అలాగే పిలిచేవారన్నమాట. ఆ పేరు ఆయన ఇంటి పేరు కంటే గొప్ప గుర్తింపుగా మారిపోయింది. కాక జీవితం కేవలం రాజకీయ జీవితమే కాకుండా ఆయన తెలంగాణ ప్రజల కోసం ఎంతగానో పోరాడారు, కొట్లాడారనమాట. సో కాక గురించి నీకేమైనా తెలుసా వినోద్? ఇదంతా మన శ్రోతల గురించి ఏమైనా చెప్తారా?
1: యా ప్రశాంతి, కాక ఒక పేదవాడికి ఇల్లు కావాలి, కార్మికుడికి న్యాయం కావాలి, తెలంగాణకు తనదైన రాష్ట్రం కావాలి, పిల్లాడికి చదువు కావాలి, ఇలాంటి 4 అంశాల చుట్టూ ఆయన జీవితం చాలా భాగం మొత్తం, అసలు ఆయన జీవితం మొత్తం వీటి చుట్టే తిరిగిందనమాట. హైదరాబాద్లో గూడు లేని పేదవాళ్ళకి వాళ్ళ తరఫున ఉద్యమం చెండు, 2 దశాబ్దాల పాటు ఈ పోరాటం కారణంగానే ఆయనకి గుడిసెల వెంకటస్వామి అనే పేరు కూడా వచ్చింది. వేలాది మంది నిరుపేదలకి గూడు కల్పించేందుకు ఆయన చాలా పోరాడిండు. తెలంగాణ ప్రభుత్వం కూడా 2024 ఆయన 95వ జయంతి సందర్భంగా పేదల కోసం ఆయన చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
0: అవును, ఇప్పుడు ఆయన మనస్తత్వం ఎలా ఉండేదంటే, ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున కూడా కొట్లాడిండు, వాళ్ళ కోసం పోరాడిండు, వాళ్ళ కోసం ఎంతో అంటే వాళ్ళు కూడా నా ఇంటి సభ్యులే అన్నట్టుగా ఆయన ఉద్యమం చేశాడనమాట. సో ఈయన గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

తల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది. అమ్మా, నీవు త్యాగాల తల్లివి, త్యాగా.

గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం. అమ్మా కృష్ణమ్మ, కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా, మీకు వందనం.

అదిగో ఆ ప్రకృతిని చూడు, అలా అరువుకుంటుంది. ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి, ఆ పువ్వులు అలా ఆడుతాయి. అదిగో పావురాల జంట, నేనెప్పుడు విడిపోనంటాది.

రాజులు, దొరలు, వలస దొరలు భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని, సర్వస్వాన్ని చెరబట్టారు. రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సు

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. అయితే కాకాగారు పోరాటం ఎలా ఉండేదనంటే, అప్పట్లో ఇల్లు లేని మనిషికి కూడా ఒక చిన్న గుడిసె కూడా ఎంతో, అది పెద్ద ప్రపంచంలాగానే కనిపిస్తుంది కదా, ఆ గుడిసె కోసం పోరాడిన నాయకుడు కాక. అందుకే ఆయనకు పదవులు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా పదవులు లేనప్పుడు కూడా ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళేవారు. కాక మరో ప్రపంచం ఏంటంటే కార్మిక ప్రపంచం. కార్మికుల సమస్యలపై ఆయన మొదటి నుంచే గలమెత్తి మాట్లాడేవారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు వంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలపై కూడా ఆయన పోరాటాలు చేసేవారు. ముఖ్యంగా సింగరేణి కార్మికులతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. బొగ్గు గనులు పనిచేసే కార్మికుల కష్టాలు ఆయనకు తెలుసు. కార్మికుడి చెమట విలువ తెలిసినటువంటి గొప్ప నాయకుడు కాకాగారు వినోద్. అలాగే ఆయన కార్మికుల హక్కుల గురించి, వారి సంక్షేమం గురించి ఏం చేశారో అది ఒకసారి మన శ్రోతలకు తెలియజేస్తావా?
1: యా, మెయిన్గా ఆయన కార్మికుల హక్కుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఆయన రాజకీయ పదవులను కూడా ఉపయోగించారు. కేంద్రంలో కార్మిక శాఖకు సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వహించిన సమయంలో కార్మికులకి సామాజిక భద్రతపై చాలా దృష్టి పెట్టిండు. ఇంకా కాక పేరు చెప్తే తెలంగాణను ఎలా మర్చిపోగలం? ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలిదశ ఉద్యమంలోనూ మలిదశ ఉద్యమంలో కూడా ఆయన తనదైన పాత్ర పోషించిండు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన జైలుకు వెళ్ళిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ స్థాయిలో ఆయన గలమెత్తి పలు జీవిత చరిత్రలు, సమకాలీన కథనాలు చాలా వినిపించిండు. ఒక నాయకుడికి పార్టీ ఉంటుంది, ఒక నాయకుడికి పదవి ఉంటుంది, కానీ కాకాకి తెలంగాణ ఒక భావోద్వేగం.
0: అవును, ఆయన చేసినటువంటి ఆ పార్టీకి చేసిన కృషి, ఆ పదవికి దక్కించినటువంటి విలువ, ఆ తెలంగాణ భావోద్వేగం అనే చెప్పుకోవాలి. సో కాక గురించి మనం మరిన్ని విషయాలు శ్రోతలకు తెలియజేసే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8:56:50 అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఆకాంక్షను కాక చాలా కాలం పాటు ఎంతో పోరాటం చేశారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగాలని జాతీయ స్థాయిలో కూడా ప్రయత్నాలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలానికే అదే ఏడాది డిసెంబర్ 22న కాక కన్నుమూశారు. అంటే తన జీవితకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని చూసిన కొద్ది నెలలకే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కాకా జీవితంలో ఒక భావోద్వేగమైన ముగింపు ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానం కూడా చాలా సుదీర్ఘమైంది. 1957లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత 1967లో లోక్సభలోకి అడుగుపెట్టారు. మొత్తంగా 7 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రంలో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. ఇంత పెద్ద రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ కాకా గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు గుర్తు చేసుకునేది మాత్రం ఆయన పదవులు కాదు, పేదల కోసం చేసినటువంటి పోరాటం, కార్మికుల కోసం చేసినటువంటి పోరాటం, తెలంగాణ కోసం చేసిన పోరాటం, అదే ఆయన అసలైనటువంటి గుర్తింపు అన్నమాట. కాక విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమైనటువంటి ఆయన పేదలు మరియు అట్టడుగు వర్గాల పిల్లలకు విద్య అందాలనే లక్ష్యంతో విద్యా సంస్థల ఏర్పాటుకు కూడా కృషి చేశారు. 1973లో హైదరాబాద్లో అంబేద్కర్ పేరుతో విద్యా సంస్థను ప్రారంభించారు. అంటే గూడు లేని వారికి గూడును కల్పించడం, చదువు లేని వారికి చదువును కల్పించడం, హక్కులు లేని వారికి హక్కులను కల్పించడం, ఇదే కాక ఆలోచన విధానం అని చెప్పవచ్చు. నిజంగా ఎంత గొప్ప మనిషి అండి. అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాల్లో వారు ఉన్నారో, వారి గురించే ప్రత్యేకంగా ఆలోచించి వారి కోసం పోరాటం చేశారు కదా కాక. అసలు ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈరోజు ఆయన జయంతి ద్వారా ఆయనను మనం

గుర్తు చేసుకుంటూ ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నాం కదా. సో ఆయన మనిషి చనిపోవచ్చేమో కానీ ఆయన పోరాటం మాత్రం చనిపోలేదని చెప్పొచ్చు. సో ఇదన్నమాట, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8:48:48 అవుతుంది. అయితే మనం కాక గడ్డం వెంకటస్వామి, గుడిసెల వెంకటస్వామి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన జయంతి సందర్భంగా. అయితే ఒక మనిషి అనేవాడు చనిపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి పోరాటం

ఎప్పటికీ చనిపోదు. ఆయన నడిచినటువంటి దారి అనేది అలాగే మిగిలిపోతుంది. ఆయన చేసినటువంటి సహాయం మనుషుల జీవితాల్లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకే గడ్డం వెంకటస్వామి గారిని ఇప్పటికీ ప్రజలు కాకా అని ఆప్యాయంగా గుర్తు చేసుకుంటున్నారు. 1929 అక్టోబర్ 5న పుట్టిన కాకా 2014 డిసెంబర్ 22న కన్నుమూశారు. కానీ పేదల కోసం ఆయన చేసినటువంటి పోరాటం, కార్మికుల కోసం ఆయన నిలబడిన తీరు, తెలంగాణ కోసం ఆయన వ్యక్తం చేసిన ఆకాంక్ష, ఇవన్నీ ఆయనను చరిత్రలో నిలిపాయి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం మనస్ఫూర్తిగా కాకా గారికి నివాళులు అర్పిద్దాం. కాకా జీవితం మనకు ఒక విషయాన్ని చెబుతుంది, పదవి శాశ్వతం కాదు, పేరు శాశ్వతం కాదు, మనిషి కోసం చేసిన పని మాత్రమే శాశ్వతం. పేదవాడి కన్నీటిని తుడవడానికి ముందుకు వచ్చిన ఆ నాయకుడిని, కార్మికుడి హక్కు కోసం గొంతెత్తిన ఆ నేతను, తెలంగాణ కోసం తన వంతు పోరాటం చేసిన ఆ ఉద్యమకారుని ఈరోజు మనం మనస్మార స్మరించుకుందాం. గడ్డము వెంకటస్వామి మన కాక, మీ పోరాట స్ఫూర్తికి వందనం, మీ జ్ఞాపకాలకు జోహార్లు. ఆయన జయంతి సందర్భంగా ఇవే నా హృదయపూర్వక నివాళులు అన్నమాట. సో కాకా గారు అంతా ఇంత కాదండి, మన కోసం ఎంతో కృషి చేశారు. తెలంగాణ పేద ప్రజల హక్కుల కోసం, నిరుపేదల కోసం, గుడిసెల్లో ఉంటున్న వారి కోసం, ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా పదవి శాశ్వతం కాదు అనే ఉద్దేశంతో ఎప్పుడైనా ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అందుబాటులో ఉండేవారన్నమాట. సో ఇవాళ ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు అంటే నేను మీతో ఈ ఆయన గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ నేను మాట్లాడే విధానం, ఆయన గురించి చెప్పే విధానం కూడా నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, FM రెయిన్బో 101.9 MHz.

0: రెయిన్బో 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9:25 అవుతుంది. మనం ఉన్నాం మైండ్ఫుల్నెస్ కార్యక్రమంలో. సో మనకి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి మైండ్ఫుల్ పాజెస్, సింపుల్ ప్రాక్టీసెస్, పాజిటివ్ పర్స్పెక్టివ్స్, ఎవ్రీడే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేము ఈ షోలో మాట్లాడడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో ఎప్పుడైనా ఒకసారి గమనించారా, మనకు పీడకలలు ఎందుకు వస్తాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తే, మనకు బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఇవి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు ఇవన్నీ ఎక్కువగా అయినప్పుడు మన మనసు తీవ్ర ఒత్తిడికి గురై నిద్ర నాణ్యతను అది కోల్పోతుందన్నమాట. దీనివల్ల భయపెట్టే కలలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్నిసార్లు ఇంట్లో, ఆఫీసుల్లో మన పని ఒత్తిళ్ళ వల్ల కూడా పీడకలలు వస్తుంటాయి. గాయాలు ఏవైనా మనకైనప్పుడు శారీరక, లైంగిక వేధింపుల వల్ల కూడా ఈ కలలు రావడం సర్వసాధారణంగా జరుగుతుందన్నమాట. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు తరచుగా పీడకలల సమస్యలను ఎదుర్కొంటారట. కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించేందుకు వాడేటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన పీడకలలకు కారణం కావచ్చంట. నిద్రపోయే సమయాల్లో మనం కుటుంబంలో ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు కానివ్వండి, అంటే ఎవరికైనా తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు కానివ్వండి, ఇలాంటి వారు అలా ఆ నొప్పితో బాధపడే వారికి పీడకలలు ఎక్కువగా వస్తుంటాయట. నిద్ర మాత్రలు వాడి మానేయటం,

ఆల్కహాల్ తీసుకునే అలవాటు మానేశాక విత్ అవల్ సింప్లటోమో పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అంటే మనం సర్వసాధారణంగా ప్రతి మనిషికి టెన్షన్స్, ఆందోళన, ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటాయి, నేను కాదనట్లేను. కానీ అదే ట్రామాలో మనం ఉండడం వల్ల మనకు బీపీలు, షుగర్లు అవన్నీ ఎక్కువైపోయి బాగా, అంటే ఫ్యామిలీ ప్రెషర్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళ కుటుంబ సమస్యలు, ఇవన్నీ ఎలా చూసుకోవాలి, వీటి నుంచి ఎలా భయపడాలి, బయటపడాలి అనే ఆలోచనలతో ఉంటాం కదా. సో ఇవన్నీ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండేటివి. మనం ఏం జరిగినా సరే పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించి పాజిటివ్గా వెళ్ళిపోయి, సరే ఇదైతే అవ్వని, నాకంటూ ఒకరోజు వస్తుంది అన్నట్టుగా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురైపోయి, ఆందోళనకు గురైపోయి ఇవంతా ఆలోచించుకుంటూ మనం ఒక నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతాం, దాని ద్వారా ఎక్కువగా పీడకలు వస్తుంటాయి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి, మీరు ఒక్కసారి పాటించండి చూద్దాం, పాజిటివ్గా ఉండండి. మీరు పడుకునే ముందు ఏమీ ఆలోచించకుండా, మీరు పడుకోవడానికి ఒక గంట ముందే మీ ఫోన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్రపోండి, మీకు ఎలాంటి పీడకలు అనేవి రావన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. ఎప్పుడైనా సరే లైఫ్లో నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకోకండి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మనం బాధపడుతూ కూర్చుంటాం. ఈ సమస్య ఎలాంటి కర్తవ్య బోధ చేస్తుంది అని ఒకసారి ప్రశ్నించుకోండి. అప్పుడు పరిష్కారం ఏం దొరుకుతుందంటే, ఏం చేయాలనే దానిపై మీకు పూర్తి స్పష్టత వస్తుంది. ప్రతి సమస్య మీకు విలువైన పాఠం నేర్పుతుందని మీరు ఒక్క

ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అంతే కదండి, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటే, మన సమస్య మనకు తెలుసు కాబట్టి నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. అంటే పక్క వాళ్ళవి మనం

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: రెయిన్బో 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో నిలయంలో సమయం 9:21:26 అయితే అవుతుంది. నేను ఇంకా బాయ్ బాయ్ చెప్పాల్సిన విషయం టైం వచ్చేసింది. సో అందరూ ఈ టైంకి డిన్నర్ చేసేసి హ్యాపీగా ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పడుకోవడానికి ట్రై చేయండి. పడుకునే ముందు మొబైల్ కాసేపు పక్కన పెట్టండి. పడుకునే ముందు మాత్రం అసలు చూడకండి, ఎందుకంటే అవే టెన్షన్స్ అవే రీల్స్ అదే గోల మన మైండ్లో ఉంటుంది కాబట్టి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయండి. అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇప్పుడు రాబోయే కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ మంచిగా షాపింగ్ చేసేసి మంచిగా ఎంజాయ్ చేయండి. అందరూ ఫ్యామిలీస్తో మంచిగా కలిసిమెలిసి ఉండండి అన్నమాట. సో ఇవాళ నేను చేసినటువంటి జెన్సీ కానివ్వండి, హలో రెయిన్బో కానివ్వండి, తెలంగాణం కానివ్వండి, మైండ్ఫుల్నెస్ కానివ్వండి, ఈ అంశాలన్నీ మీకు బాగా బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమించవచ్చు. సో ఇదన్నమాట ఇవాళ నా షో. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.